ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటి 9 సెకండ్లు అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మే 16వ తేదీ. ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, విజ్ఞానంలో, సాహిత్యంలో, మానవతా విలువల్లో ఎన్నో ప్రత్యేకతలను తనలో దాచుకున్న రోజు. ఈరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన దినోత్సవాలు సిక్కిం డే, అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం గురించి తెలుసుకుంటూ మే 16న చోటు చేసుకున్న మరెన్నో చారిత్రక సంఘటనలు, ప్రముఖుల జననాలు, స్ఫూర్తిదాయక విశేషాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం. మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం ఈరోజు ప్రత్యేక ప్రయాణాన్ని. ముందుగా మనం మాట్లాడుకుందాం సిక్కిం డే గురించి. భారతదేశపు ఈశాన్య భాగంలో ప్రకృతి సోయకాలతో అలరారే అందమైన రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వతాల మధ్యలో విరాజిల్లే ఈ చిన్న రాష్ట్రం 1975 మే 16వ తేదీన భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా విలీనమైంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మే 16వ తేదీన సిక్కిం డేగా జరుపుకుంటారు. సిక్కిం ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ప్రపంచంలోనే 3వ ఎత్తైన శిఖరం కంచన్జంగా ఈ రాష్ట్రంలోనే ఉంది. సిక్కిం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటి. ప్లాస్టిక్ నిషేధం అమలు చేసిన తొలి రాష్ట్రాల్లో ఇది ఒకటి. సేంద్రియ వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది సిక్కింలో. బౌద్ధ సంస్కృతి, ప్రకృతి అందాలు, ప్రశాంత జీవనశైలి ప్రతి పర్యాటకుణ్ణి ఆకర్షిస్తాయి. గ్యాంగ్టక్ నగరం అక్కడి ప్రధాన కేంద్రం. సిక్కిం భారతదేశంలో కలవడం వెనుక ప్రజాస్వామ్య ఆకాంక్షలే ప్రధాన కారణం. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారతదేశ 22వ రాష్ట్రంగా అవతరించింది. దీంతో పాటుగా ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. మనిషి జీవితంలో శాంతి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మతం, భాష, జాతి, ప్రాంతం వేరైనా అందరూ కలిసిమెలిసి జీవించడం మానవత్వానికి నిజమైన అర్థం. ఈ ఆలోచనను ప్రపంచానికి గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి మే 16వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్గా ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం వివక్షలు, హింస, విద్వేషాలు తొలగించి పరస్పర గౌరవంతో జీవించడం. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, సామాజిక ఘర్షణలు కొనసాగుతున్నాయి కదా ప్రస్తుతం. ఇలాంటి సమయంలో శాంతి సందేశం మరింత అవసరం. మన భారతదేశం కూడా ఎన్నో మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిన దేశం. అందుకే వసుదైక కుటుంబం అనే భావన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది. మనందరం ఒకరికొకరం గౌరవం ఇవ్వాలి, ప్రేమతో సహనంతో ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన శాంతి సాధ్యం.

అవుతుంది. ఓకే, అండ్ ఈరోజు మరొక విశేషం కూడా ఉంది, అదేంటో కాదు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్, కాంతి. కాంతి లేకుండా జీవితం అసాధ్యం. సూర్యకాంతి నుంచి విద్యుత్ దీపాల వరకు, విజ్ఞానం నుంచి వైద్య రంగం వరకు, ప్రతి చోట కాంతి పాత్ర అపారమైనది. ఈ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ యునెస్కో 16వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్గా నిర్వహిస్తోంది. 1960వ సంవత్సరంలో ప్రముఖ శాస్త్రవేత్త థియోడోర్ మైమన్ మొదటి లేజర్ను విజయవంతంగా ప్రదర్శించిన రోజు కూడా ఈరోజే. కాంతి ఆధారిత సాంకేతికతలు నేటి ప్రపంచాన్ని మార్చేశాయి. ఫైబర్ ఆప్టిక్స్, లేజర్ చికిత్సలు, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ కాంతి విజ్ఞాన ఫలితాలే. విద్యార్థులకు, యువతకు విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి పెంపొందించడం కూడా ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. మన జీవితం చీకటిలో కాకుండా జ్ఞానకాంతిలో నడవాలని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు 16వ తేదీన జరిగిన కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనల గురించి తెలుసుకుందాం. 1929వ సంవత్సరంలో తొలి అకాడమీ అవార్డులు, ఆస్కార్ అవార్డ్స్ ప్రదానం చేయబడ్డాయి ఇదే రోజున. 1975లో మనం మాట్లాడుకున్నట్టుగా సిక్కిం భారతదేశ రాష్ట్రంగా అధికారికంగా మారింది. ప్రపంచపు తొలి లేజర్ విజయవంతంగా ప్రదర్శించబడింది కూడా ఇదే రోజున 1960వ సంవత్సరంలో. భారతదేశంలో విజ్ఞానం, సాంకేతికత, రాజకీయ రంగాల్లో 16వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక 16వ తేదీ ఈరోజు జన్మించిన కొంతమంది ప్రముఖుల గురించి మనం మాట్లాడుకుంటే, దేవికా రాణి భారతీయ సినిమా రంగ తొలి మహిళా సూపర్ స్టార్స్లో ఒకరు. భారతీయ సినీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారు ఈవిడ. అలాగే హాలీవుడ్ నటుడు పియర్స్ బ్రాస్నన్, హాలీవుడ్ నటుడు అనేకంటే జేమ్స్ బాండ్ అనగానే గుర్తొచ్చేవారు పియర్స్ బ్రాస్నన్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు ఈయన. అలాగే ఈరోజు మరొక ప్రముఖులు గీత రచయిత, సామాజిక సమస్యలపై తన పాటల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి అమెరికన్ సింగర్ ట్రేసీ చాప్మన్ కూడా ఇదే రోజున జన్మించారు. శాంతి, విజ్ఞానం, ఐక్యత, ఈ మూడు మన సమాజాన్ని ముందుకు నడిపించే శక్తులు. సిక్కిం మనకు ప్రకృతిని ప్రేమించడం నేర్పితే శాంతియుత సహజీవన దినోత్సవం మనిషిని మనిషిగా చూడాలని చెబుతుంది. కాంతి దినోత్సవం జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని వెలిగించాలని సూచిస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చిన్న మార్పు తీసుకొస్తే సమాజం గొప్ప మార్పును చూస్తుంది. కొన్ని విజ్ఞాన విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సూర్యకాంతి భూమిని చేరడానికి మీకు తెలుసా ఎంత టైం పడుతుందో? 8:20. ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే, సింహపురి ఎఫ్ఎం అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. అండ్ లేజర్ టెక్నాలజీ వైద్యం నుంచి రక్షణ రంగం వరకు ఇది ఉపయోగపడుతుంది. సిక్కిం రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు కూడా అమలులో ఉన్నాయి. సో ఈనాటి కార్యక్రమంలో సిక్కిం డే, అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవం, అంతర్జాతీయ కాంతి దినోత్సవం, అలాగే 16న జరిగిన చరిత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. మన దేశం శాంతి, విజ్ఞానం, ఐక్యత మార్గంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ నరసింహ. ఈరోజు ప్రభాత ప్రసారాల సాంకేతిక సహకారం అందిస్తున్నవారు కేశపట్టపు రాంబాబు అండ్ వరప్రసాద్ గారు. సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:01 అవుతుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

0: శ్రోతలు ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. సమయం 6:31 అవుతుంది. ఇప్పుడు విందాం మంజులా పాలెట్టి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: అయినా మనకు శ్రమను కలిగిస్తున్నప్పుడు దానిని సహించడాన్ని క్షమ అని పేరు. క్షమలో 2 రకాలున్నాయి. ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతీకారం చేయటానికి శక్తి లేనందువలన కొంతమంది సహించి ఉంటారు. అది మొదటి రకం. ప్రతీకారం చేయటానికి తగిన శక్తి ఉండి కూడా అలా చేయక సహించి ఉండటం 2వ రకం. ఇదియే నిజమైన క్షమ. ఎవరైనా మనకు అపకారం చేస్తే తిరిగి అతనికి అపకారం చేయడానికి ప్రయత్నము చేయకూడదు. అలా చేస్తే అతనికి దుఃఖం కలిగించిన పాపం మనకి వస్తుంది. అతడు మనకు కావాలని అపకారం చేశాడా లేదా తెలియక చేశాడా అనేది ముందు తెలుసుకోవాలి. కావాలని చేయకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలివేయాలి. కావాలని చేస్తే తగిన సలహా ఇచ్చి అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. మనం

0: ప్రతీకారం చేయకపోతే దానివల్ల అతడు పశ్చాత్తాపం చెంది తనకు తాను ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. కోపాన్ని జయించని వానిలో క్షమాగుణం ఉండదు. కోరికతోనూ దురాశతోనూ కలిపి కోపాన్ని అంతరశత్రుకోటిలో పరిగణించారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా కోపాన్ని జయించి ఓర్పుని క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. దయాగుణం. ప్రపంచంలో రకరకాల మనుష్యులుంటారు. కొందరు ధనవంతులు, కొందరు ఉత్తమ స్వభావం కలవారు, మరికొందరు ధీరులు సాహసికులు ఉంటారు. అయితే వీరందరూ సద్గుణాలను కలిగి ఉన్నప్పుడే జీవితంలో రాణించగలరు. ధనవంతునికి దయాగుణం సహజంగానే ఉండాలి. దయాగుణమే లేకపోతే అతను ఎంత సంపాదించినా అది వృధాయే. ధనవంతుడు తగిన వారికే దానం చేయాలి. దానినే సత్పాత్ర దానం అని అంటారు. అలా చేసినప్పుడే అతనికి పుణ్యం లభిస్తుంది. ఇహపర లోకాలలో సుఖము కూడా లభిస్తుంది. అత్యద్భుతమైన తెలివితేటలు గలవానికి వినయం ఉండాలి. వినయం లేనప్పుడు ఎటువంటి తెలివితేటలు, ఎంత నైపుణ్యం ఉన్నా ఆ వ్యక్తి ఏమాత్రం మంచి చేయలేడు. మంచి స్వభావంతో వినయ సంపన్నులైన వారిని ప్రజలు, దేవుడు ఎప్పుడూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అటువంటి వినయ సంపన్నుల నుండి సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. తన గర్వమే తనకు శత్రువు. మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి. సామాన్యంగా ఐశ్వర్యమో, పాండిత్యమో, అధికారమో మొదలైన దుర్గుణాలు మానవునికి గర్వానికి కారణాలవుతాయి. కానీ ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించగలగాలి. ఎందుకంటే దాని మూలకంగా అతనికి మున్ముందు అనర్థం కలుగుతుంది. తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో పడతారు. తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండా అనుభవిస్తాడు. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడవాలి. దానం, యవ్వనం, పాండిత్యం మొదలైన కారణంగా ఏ మానవుడు గర్వించరాదు. ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది. ఏవి శాశ్వతం కాదు. మనిషి ఏ విషయంలోనూ గర్వానికి లోను కాకుండా వినయ విధేయతలతో జీవితం గడపాలి. అలాగే ధైర్య సాహసాలు, అధికారం కలిగిన వ్యక్తి దానిని ప్రతి వ్యక్తిపై ప్రదర్శించకూడదు. అధికారం ఉన్నది కదా అని ప్రతి వారిని శిక్షించకూడదు. అలా చేయటం పెద్ద తప్పు. అక్రమంగా ప్రవర్తించేవారిని మాత్రమే వారిని సరిదిద్దడానికి తన అధికారంతో శిక్షించవచ్చు. ద్విజునకు క్షమాగుణం ఉండాలి. అప్పుడే అందరూ గౌరవిస్తారు. రాజు ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించాలి. రాజు ధర్మం నుంచి తొలగిపోతే ప్రజాశ్రేయస్సు కొరబడుతుంది. దేశంలో ఇటువంటి గుణాలు కలిగిన ప్రజలు ఉంటే శ్రేయస్సు చేకూరుతుంది. అందరూ ఈ లక్షణాలను కలిగి ఉండి భగవంతుని కృపకు పాత్రులు అవ్వాలి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు మంజులా పాలెటి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:36 అవుతుంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: ఆంధ్రప్రదేశ్లో పెరిగే సుగంధ తైల ఔషధ పంటలు, సాగులో సవాళ్లు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైవిధ్య భరితమైన నేలలు మరియు వాతావరణ పరిస్థితులు ఉద్యాన పంటల సాగుకు అత్యంత అనుకూలమైనవి. అందున సుగంధ తైల మరియు ఔషధ మొక్కలు సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులను మరియు రాబడిని పొందవచ్చు. ప్రముఖంగా మన రాష్ట్రం సాగులో కలబంద, అశ్వగంధ, సర్పగంధ, సరస్వతి ఆకు, శతావరి, నిమ్మగడ్డి, రుషాగడ్డి, సిట్రోనెల్లా, వట్టివేరు, తులసి మరియు పుదీనా ఉన్నాయి. అలాగే నన్నారి, గులాబీ, మల్లెను కూడా సుగంధ తైలం తయారీకి వినియోగించవచ్చు. సుగంధ తైల ఔషధ మొక్కలు పెంచడానికి తగిన వాతావరణం, భూములు ఉన్నప్పటికీ సాగు మాత్రం ఆశించిన మేరకు విస్తీర్ణతలో లేకపోవడం, ఉత్పత్తి లభించకపోవడం ద్వారా మన అవసరాల కోసం దిగుమతులు చేసుకుంటున్నాము. సాగుపై సరైన అవగాహన లేకపోయినప్పటికీ అశ్వగంధ, సర్పగంధ, సరస్వతి ఆకు, శతావరి, నిమ్మగడ్డి, రుషాగడ్డి, సిట్రోనెల్లా, వట్టివేరు పంటల సాగుకు ఆధునిక పద్ధతులు లేకపోవడం, ఉన్న పద్ధతులు కూడా రైతుల వద్దకు చేరకపోవడం వీటి సాగును పరిమితిస్తోంది. ఔషధ మరియు సుగంధ మొక్కల కేంద్రం సిఐఎంఏపి హైదరాబాద్, బెంగళూర్ సుగంధ మరియు ఔషధ మొక్కలపై నూతన సాంకేతికతలను పరిశోధించి అవి రైతులకు చేరవేయడం, కొన్ని వర్క్షాప్లు మరియు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించి మొక్కల సంరక్షణపై శిక్షణ అందించడం, మొక్కల సాగు పరిశోధన ఫలితాలు మరియు నూతన పద్ధతులపై న్యూస్ లెటర్లు మరియు పత్రికలు ప్రచురించడం ద్వారా సమాచారాన్ని రైతులకు అందించి వీటి సాగును పెంచవచ్చు. మార్కెట్ డిమాండు మరియు సరఫరాలో మార్పులు. మార్కెట్లో ఏ రకమైన ఉత్పత్తులకు డిమాండ్ ఉంది, వాటిని ఎలా తయారు చేయాలి అనే విషయాలను గురించి పరిజ్ఞానం లేకపోవడం ద్వారా స్థిరమైన ధరలు అందించలేవు మరియు వ్యాపార దోపిడీ ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరే వరకు ఈ మొక్కలు అనేక మధ్యవర్తుల చేతులు మారిపోతాయి. ప్రతి మధ్యవర్తి తన లాభం కోసం ధరను పెంచుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ కొరతల వలన కూడా ఔషధ సుగంధ ఉత్పత్తులకు స్థిరమైన ధరలు ఉండవు. చిన్న రైతులకు మార్కెటింగ్ సహాయం అందించడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో మొక్కల నాణ్యతను నిర్ధారించేందుకు తగిన సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ సంస్థలు సిఐఎంఏపి మార్కెట్ను పర్యవేక్షించి ధరలను నియంత్రించే చర్యల్లో పాల్గొనడంతో రైతులకు స్థిరమైన ధరలను లాభాలను అందించవచ్చు. రైతులకు తమ ఉత్పత్తుల నాణ్యతను ఎలా నిర్వహించాలి, ఏ ప్రమాణాలను పాటించాలి అనే విషయాల గురించి పూర్తిగా తెలియకపోవడం, నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం సుగంధ ఔషధ పంటల సాగును తగ్గిస్తోంది. అవగాహన కార్యక్రమాలు, నాణ్యతా ప్రమాణాల గురించి తెలియజేసే వీడియోలు, పోస్టర్లను తయారు చేసి వాటిని రైతులకు అందించడంతో ఉత్పత్తుల నాణ్యతను ఎలా పరీక్షించాలి అనే విషయంపై శిక్షణ ఇవ్వడంతో ప్రభుత్వ ఔషధ సుగంధ ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడంతో ఔషధ సుగంధ ఉత్పత్తులను కొనుగోలు చేసే కంపెనీలు రైతులతో కలిసి పనిచేసి వారికి సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సహాయం అందించడంతో రైతుల్లో నాణ్యతా ప్రమాణాలపై అవగాహన పెంచవచ్చు. ఔషధ సుగంధ మొక్కల విత్తనాల ఉత్పత్తికి అవసరమైన పరిశోధనలు, మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండడం వల్ల విత్తనాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. లభ్యమవుతున్న విత్తనాలు నాణ్యతగా ఉండకపోవడం వల్ల రైతులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఉత్పత్తి అయిన విత్తనాలు రైతులకు సకాలంలో అందకపోవడం వల్ల సాగును ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం మరియు ప్రైవేటు విత్తన సంస్థలు కలిసి విత్తనాల ఉత్పత్తిని పెంచడానికి కృషి చేసి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేయడంతో విత్తనాల ధరను తగ్గించడానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతో ఔషధ సుగంధ మొక్కల సాగును మెరుగుపరచవచ్చు. ఔషధ సుగంధ మొక్కలు ప్రాసెసింగ్ చేశాక మాత్రమే ఉపయోగించగలం. ఆంధ్రప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం వల్ల తాజా ఉత్పత్తులు సరిగ్గా నిల్వ చేయలేకపోతే వాటి నాణ్యత తగ్గి వాటికి డిమాండ్ తగ్గడంతో మూల్యాన్ని కోల్పోతాయి. రైతులు తమ పంటను సరిగ్గా విక్రయించలేకపోతే ఆదాయం కూడా తగ్గుతుంది. ఇది సాగుపై ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఔషధ సుగంధ మొక్కలను ప్రాసెస్ చేయడానికి యూనిట్లను ఏర్పాటు చేయడంతో రైతులు కలిసి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని కొత్త యూనిట్లను స్థాపించడం ద్వారా ప్రాసెసింగ్ ఖర్చు తగ్గి యూనిట్లను పెంచుకోవచ్చు. మొక్కల సాగు గురించి, ప్రభుత్వ పథకాల గురించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల రైతులు వీటి గురించి తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాల వివరాలు కొన్నిసార్లు రైతులకు అర్థమయ్యే భాషలో లేకపోవడం వల్ల వారు వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాల గురించి వివరంగా వివరించడంతో టీవీ, రేడియో మరియు స్థానిక పత్రికల ద్వారా స్థానిక భాషల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడంతో ప్రభుత్వ పథకాల గురించి రైతుల్లో అవగాహన పెంచి వారిలో ఈ మొక్కల సాగుకు ఉత్సాహాన్ని పెంచవచ్చు. కల్తీల కారణంగా మంచి నాణ్యత గల ఉత్పత్తులు లభించకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకే తమ పంటను విక్రయించాల్సి వస్తుంది. మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా తగ్గుతుంది. కల్తీలను నియంత్రించడానికి రైతులు ఎక్కువ రసాయనాలు కూడా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది. ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల నాణ్యతను నిర్వహించడానికి చర్యలు తీసుకోవడంతో రైతులకు కల్తీల నివారణ, నాణ్యత నియంత్రణ వంటి

పద్ధతులను రూపొందించారు. ఈ సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఔషధ మరియు సుగంధ తైల మొక్కల సాగును వాణిజ్య సరళిలో లాభసాటిగా సాగు చేయవచ్చు.

శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలతో మీ ముందుకొస్తాను.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాలను

0: ఇచ్చి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి, అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం. సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ ఒకటి రెండు ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రా ఇండియా సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో May 16th.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదే విధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జీలు కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జీలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశైః సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకే డచ్ దేశస్య విదేశమంత్రిణా టామ్ బెరెన్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సః అబుధాబి నగరే యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహియాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రి మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణ రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షికం వార్తాలాపం కరిష్యతి. రాష్ట్రప్రముఖాంచ మిలిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తమస్తి యత్ దేశవాసినాం కృతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అథ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇత్యతయోః పరిష్కారే సర్వకారః ప్రతిబద్ధః అస్తితి. ఏకస్మిన్ సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ ప్రసార సంస్థానాం ప్రతివేదనం నిరాకృతవాన్ యత్ జనానాముపరి కథమపి అధిభారం ఆరోప్యతే ఇతి. సర్వకారేణ పెట్రోల్ నిర్యాతే త్రిరూప్యకాణాం ప్రతి లీటర్ ఇతి విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం ఆరోపితమస్తి. విత్తమంత్రాలయన అద్య ప్రకాశితే ఆధికారిక రాజపత్రే ఉక్తమస్తి యత్ అధిసూచనానుగుణం డీజల్ నిర్యాతే ప్రతి లీటరేతి పరిమితౌ విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం త్రయోవింశతిః రూప్యకాణాం అపేక్షయా సార్ధ షోడశ రూప్యకాణి కృత్వా న్యూనీకృతమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః కార్యభారగ్రహణానంతరం అద్య సిక్కిం రాజ్యస్య ప్రథమవారం భ్రమణం కరిష్యతి. స్వయాత్రాయాం ఉపరాష్ట్రపతిః గంగ్టోక్ నగరే సిక్కిం రాజ్యస్య రాజ్యత్వ దివస సమారోహే భాగం గ్రహీష్యతి. రాజ్యపాలః ఓమ ప్రకాశ మాథురః సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రి ప్రేంగ్ సిం తవాంగః కేంద్రీయ పూర్వోత్తర క్షేత్ర వికాస మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఇత్యాదయోపి ఉత్సవేస్మిన్ భాగం గ్రహీష్యంతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ సిబిఎస్ఈ ఇత్యయం అవదత్ యత్ ఏ ఛాత్రాః స్వస్య పరిణామైః అసంతుష్టాః సంతి తే సంరచిత సమీక్షా వ్యవస్థాం ప్రాప్తుం శక్నువంతి. యాహి ద్విచరణీయ సమీక్షా ప్రక్రియా అస్తి. ప్రథమచరణే ఛాత్రాః స్వమూల్యాంకితానాం ఉత్తరపుస్తికానాం స్కాన్ ఇతి ప్రతిబింబిత ప్రతయః యాచయితుం శక్నువంతి. ఏతాః అంతర్జాలీయ మాధ్యమేన ఉపలభ్యంతే. ద్వితీయ చరణే ఛాత్రాః విసంగతానాం ప్రశ్నోత్తరాణాం సత్యాపనాయ ఆవేదనమపి కర్తుం శక్నువంతి. ఉతోవా అంకన యోజనాయాః ఆధారేణ విశిష్టానాం ఉత్తరాణాం పునర్మూల్యాంకనార్థం యాచనా కర్తుం శక్నువంతి. ఇజ్రా

0: వ్యాపార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తిన విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషత్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా

0: ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జోడి జపాన్ కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పివి సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ అటు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

సింహపురి సమాచారం మీకు అందిస్తుంది మీ నరసింహ. నెల్లూరు జిల్లాలో ఫిట్నెస్ గడువు ముగిసిన విద్యాసంస్థల బస్సులను జిల్లా రవాణా శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 436 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసినట్లు ఆర్డీఓ మదని తెలిపారు. ఈ బస్సుల్లో కండిషన్ లేని 142 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు తెలియజేశారు. మోటార్ వెహికల్ చట్టం 185 ప్రకారం బస్సులన్నీ కండిషన్లో ఉంచుకుని ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్ చేయించని బస్సులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ లోకలు తీరిన మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం రథోత్సవ ఘట్టం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించి మహారథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు మండలంలో తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అంశంపై 2 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీపీ గండవరం సుగుణ ప్రారంభించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లతో పాటు గ్రామ సచివాలయాల ఇంజనీరింగ్ సహాయకులు శిక్షణ పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగంపై ఎంపీడీఓ నాగమణి సమీక్షించారు. చెత్త ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, మరుగునీటి శుద్ధి, ప్లాంట్ల పురోగతి, 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులను సకాలంలో వినియోగించడం, మహిళా సంఘాలు స్థానిక భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంపై అవగాహన కల్పించారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకుంటున్నారు. రైతు ఐడీని ప్రతి రైతు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శశిధర్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాబోయే రోజుల్లో రైతు ఐడీ లేకపోతే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందవని తెలియజేశారు. ఎరువుల కొనుగోలు, ధాన్యం విక్రయాలు నిర్వహించేందుకు రైతు ఐడీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇప్పటికీ రైతు ఐడీ చేయించుకుని రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఆత్మకూరు రూరల్ మండలంలోని రామస్వామిపల్లిలో కనకదుర్గమ్మ ఆలయంలో వార్షిక ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారికి విశేషాభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పుల్లారెడ్డి దంపతులు, కేసీనారాయణ, మెంతెం వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. కొత్తూరులోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10A నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో నెల్లూరులోని నారాయణ సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. అందులో కొత్తూరు పాఠశాలకు చెందిన 28 మంది, జేడీ 12 మంది, జేడబ్ల్యూ కలిపి మొత్తం 40 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసినట్లు ఎన్సీసీ సెకండ్ ఆఫీసర్ కె అరోరా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్ఎం మల్లికార్జునతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఇందుకూరుపేట మండలం కాలవమూల కండ్రిక అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజులా కిషోర బాలిక పోక్సో చట్టం, బాలల హక్కులు, బాల కార్మిక నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. నెల్లూరు నగరంలోని పలు సబ్స్టేషన్లలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని ఆ శాఖ టౌన్ ఈఈ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వెంకటేశ్వరపురం పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రేబాల వీధి, శివాలయం వీధి, తడికల బజార్ సెంటర్, ఉస్మాన్ సాహెబ్పేట, ఆర్ఎస్ఆర్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, హర్నాథపురం పినాకిని అవెన్యూ, చిల్డ్రన్స్ పార్క్, అయోధ్య నగర్, మినీ బైపాస్ రోడ్డు, మధురానగర్, అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలుంటాయని వినియోగదారులు సహకరించారని కోరారు. శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:27 అవుతుంది. శ్రోతలు ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: శుభోదయం సింహపురి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:32 అవుతుంది. మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. అండ్ కార్యక్రమంలో ఈరోజు శ్రోతలు చాలామంది కొత్త శ్రోతలు అయితే రెస్పాండ్ అయ్యారు అండ్ కొంతమంది అడుగుతున్నారు. సో లాస్ట్ టైం ఒక మంచి పాటతో మొదలెట్టారు, అలాగే ప్రతిసారి కూడా ఒక మంచి పాటతో మొదలెట్టండి అంటూ కోరుతున్నారు కొంతమంది శ్రోతలు. సో ఈరోజు కూడా ఒక శ్రావ్యమైన సంగీతం విని మనం మీ ఉత్తరాలు కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సో మీకోసం శతమానం భవతి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మీ ఉత్తరాలు కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అన్ని పంపి సో వినబోతున్నారు వారి అభిప్రాయాలు. అండ్ ఎస్, ముందుగా మనం ఒక మంచి మాట అయితే చెప్పుకుందాం. మనకు నాగేశ్వర గారు ఈ మాట అయితే పంపించారు. సో మాటల్లో పొదుపు మనిషి విలువ పెంచుతుంది, సంపాదనలో పొదుపు భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది, సహజ వనరుల పొదుపు భావితరాలను కాపాడుతుంది అంటూ నాగేశ్వర గారు అయితే ఒక మంచి మాట అయితే చెప్పారు. అండ్ అభిప్రాయాలు కూడా తను పంపించారు. వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను తప్పకుండా వింటుంటాము. 13వ తారీఖు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జీవిత విశేషాలు, వారు మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని వారు చేసిన సేవలు, అలాగే ఆర్కే నారాయణ గారి పూర్తి పేరుతో పాటు వారు రచించిన మాల్గుడి కథలు సారాంశాలతో పాటు వారు పొందిన జాతీయ అంతర్జాతీయ పురస్కారాల గురించి శ్రీమతి కావ్యశ్రీ గారి వ్యాఖ్యానంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత దేశభక్తి గీతం ఎగరవే వినివీది జాతీయ జెండా, దేశ ఔన్నత్యాన్ని చాటిన గీతం చాలా బాగుంది. తదుపరి 14వ తేదీ కూడా వినిపించిన చరిత్ర పుటల్లో ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి పూల వర్ణనలో వారి వివరణ బాగుంది, వారికి మా ధన్యవాదాలు తెలుపగలరంటున్నారు. డెఫినెట్గా అండి నాగేశ్వరరావు గారు, సో మీ విషెస్ అయితే వారికి అందేలా చూసుకుంటాం, ఓకేనా? అలాగే ఏపీ అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలు, ఎన్నో తెలివని ఎందరో మహనీయుల గురించి చరిత్ర పుటల్లో కార్యక్రమంలో తెలుసుకొని ఆనాటి కార్యక్రమాలు, కథలు, కథానికలు, లలిత భక్తి గీతాలు, పాటలు, పద్యాలతో పాటు విద్య, వైద్య, ఆరోగ్య, వినోద, వ్యవసాయక ప్రాయోజిత కార్యక్రమాలు, 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న మా ఆకాశవాణి తరగని తెలవని మెరుపు వజ్రాల లాంటి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలను శ్రవణానందంగా వింటూ మా మనసు ఆనంద డోలికల్లో ముంచెత్తుతున్న ఆకాశవాణి అమ్మ, మా అమ్మ, అందరికీ అమ్మ ఆకాశవాణి, ఇవే మా హార్దిక శుభాభివందనాలు. ఏమిచ్చి తీర్చుకోలేమమ్మా మీ సేవానిరతి సద్భావన వ్యాఖ్యాతల కార్యక్రమాలను. అందరికీ ఆకాశవాణి తరపున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ నాగేశ్వర గారు చాలా చక్కని మెసేజ్ అయితే పంపించారు. ధన్యవాదాలు. ఇలాగే మెసేజెస్ పంపిస్తూ ఉండండి. అండ్ మంచి మంచి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో రావాలని ఆశిద్దాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు రఘువీర్ గారు పంపించారు. వీరేమంటున్నారంటే, యువతరంగం శీర్షికన జీకే ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు 15వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రసారం చేసిన కార్యక్రమాలు విజ్ఞానదాయకంగా ఉన్నాయి. నిర్వహించిన మేడం గారికి, పాల్గొన్న మా మిత్రులకు నమస్తే అంటున్నారు సార్. గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన ఈరోజు కథ బాగుంది. రచించిన పొట్లూరు సుబ్రహ్మణ్యం గారికి, మంజులా పాలెటి గారికి, నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం చరిత్రపుటలో ఈరోజు శీర్షికన 22వ రాష్ట్రంగా ఏర్పడిన సిక్కిం గురించి ఎంతో గొప్ప సమాచారం తెలుసుకున్నాం అంటున్నారు. దీంతోపాటుగా వివిధ చారిత్రాత్మక సంఘటనలు, దేవికరణి, జేమ్స్ బాండ్ వారి వివరాలు అందించిన మీకు మా నమస్తే అంటున్నారు. ధన్యవాదాలండి. అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి సుధలో మంజులా పాలెటి గారు క్షమాగుణం గురించి, ఈ క్షమలో 2 రకాలుంటాయని, కోపాన్ని జయించిన వాడే ప్రశాంతంగా ఉండగలడని, ఇటువంటి సూక్తులు అందించిన మంజులా గారికి మా ధన్యవాదాలు అందిస్తూ ఈ వారానికి సెలవు అంటున్నారు. బట్ మిగతా డేస్ గురించి కూడా తను పంపించున్నారు అభిప్రాయాలు, వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే, యా ఆకాశవాణి సింహపురి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నమస్తే అంటున్నారు. అండ్ ఒక మంచి మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని 100వ వసంతంలోకి విజయవంతంగా ప్రవేశించాలి, ఆ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటున్నారు. మంచి మాట అంటూ, సంతృప్తి లేని వాడికి 1 కోటి రూపాయలు దొరికిన దండగే, సంతృప్తి ఉన్నోడికి 100 రూపాయలు సంపాదించిన పండగే, పండగే పండగ అంటున్నారు మన రఘువీర్ గారు. ధన్యవాదాలండి. బాగుంది కదా, సంతృప్తి లేనోడికి 1 కోటి రూపాయలు దొరికిన దండగే, సంతృప్తి ఉన్నోడికి, సంతృప్తి చెందినోడికి 100 రూపాయలు సంపాదించిన పండగే, దండగ పండగ.

ఉంది రైమింగ్. అండ్ 11వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం. భక్తరంజని కార్యక్రమంలో శివకీర్తనలు వినితరించాం, సూక్తి సుధులు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. అలాగే 8:35 ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన అడవికి రాజైన పులిని గురించి, పులి గాండ్రింపుల గురించి, పులి రన్నింగ్ గురించి, ఈ పులులు ఏ ఏ ప్రాంతాలలో నివసిస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేసిన కావ్యశ్రీ మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 12వ తేదీ మంగళవారం చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నర్సుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని కవి రచయిత శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి జన్మదిన వివరాలు, వింజమూరు అనసూయ గారి వివరాలు తెలుసుకున్నాం. ఇదే రోజు ఉదయం స్వర్లహరి దేవర మూవీల నుంచి హిట్ సాంగ్స్ వినిపిస్తూ, పొడుపు కథలు విసురుతూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతూ, చిత్రమంజరి కార్యక్రమంలో అపరిచితుడు సినిమా నుంచి పాటలు వినిపించి ఆనందింపచేసిన మా మేడం గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 13వ తేదీ బుధవారం ఉదయం చరిత్ర పుటల్లో శీర్షికన ఆంగ్ల సాహిత్యంలో ఎంతో కృషి చేసి ప్రజలకు చేరువైన శ్రీ ఆర్కే నారాయణన్ గారి వర్ధంతి సందర్భంగా వారి రచనలలో ముఖ్యమైన మాల్గుడి కథల గురించి వివరించడం బాగుంది. అనంతరం మన దేశానికి 5వ రాష్ట్రపతి గారైన శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతిని పురస్కరించుకుని వారు దేశానికి చేసిన సేవల గురించి, వారు పద్మభూషణ్ వంటి బిరుదులు అందుకున్నారని, ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేసిన ఆనాటి వ్యాఖ్యాత గారికి మనమస్తే అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 14వ తేదీ గురువారం రాఘవేంద్ర స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం విహారీ శీర్షికన కరీంనగర్ జగిత్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీ కొండగట్టు గ్రామంలో నెలకొని ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయ విశేషాలు చరిత్ర వినితరించాం. కార్యక్రమంలో జరిగే పూజా కార్యక్రమాల వివరాలు ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీవత్సల గారికి, నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు రఘువీర్ సింగ్ గారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ అండి. అండ్ ఇలాగే మీరు మెసేజెస్ పంపిస్తూ ఉండండి, మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎంలో రావాలని అయితే కోరుకుందాం. అండ్ తర్వాత మెసేజ్ మనకి పంపించిన వారు ఎస్వి సుబ్బారెడ్డి గారు పంపించారండి. సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే, నిన్నటి రోజు ప్రసారమైన బంధాలు అనే కార్యక్రమం సూపర్, ఇంకా గోపన్న కథానిక చాలా రసవత్రంగా సాగుతుంది. ప్రసారం చేసిన మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా వందనాలు. టెక్నికల్గా ఇంకా మన నెల్లూరు ఎఫ్ఎం ఇంప్రూవ్ అవుతుంది. సో నిన్న ఉదయం ఇలాగే జరిగింది అంటూ నారాయణ గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు అంటూ, మనకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా రావాలని సుబ్బారెడ్డి గారు అయితే కోరుకుంటున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు ఆశించిన విధంగా రావాలని అయితే గట్టిగా కోరుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు సతీష్ గారు అండి. సో సతీష్ గారు ఏమంటున్నారో ఒకసారి మనం గమనిద్దాం. మీ ఉత్తరాలు కార్యక్రమం బాగుంది, అద్భుతమైన గళంలో శ్రోతలు పంపిన అభిప్రాయాలను చక్కగా సమాధానాలు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అండ్ ప్రతిరోజు ఉదయం చరిత్ర పుటల్లో ఈరోజు దేశభక్తి గీతం, భక్తి రంజనిలో భక్తి గీతాలు బాగుంటున్నాయి, సూక్తి సుధులో సూక్తులు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన, లలిత గీతం, ఇలా కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలన్నీ అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తున్నాయి, వింటున్నాం. ఆకాశవాణిలో వచ్చిన కార్యక్రమాలు ప్రముఖుల రేడియోతో అనుబంధం గురించి చక్కగా వివరిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా విహారీ యాత్ర సహాయకారి కార్యక్రమం తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు, విశిష్టత గురించి చాలా చక్కగా వివరిస్తూ శ్రీవత్సల గారు చాలా చక్కగా వివరిస్తూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన పాటలు వినిపించారు, వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో నోటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్, పంటి ఆరోగ్యం గురించి డాక్టర్ గారితో పరిచయం చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి, చక్కటి కార్యక్రమం అందించారు, ధన్యవాదాలు. ఈ వారంలో అన్ని కార్యక్రమాలు కూడా బాగున్నాయి. శుక్రవారం ఉదయం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా సముద్ర తీర కథలు చాలా బాగున్నాయంటూ తెలియజేస్తున్నారు. చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు, ఇంకా సాయంత్రం పూట వచ్చే వనితావాణి స్త్రీల కార్యక్రమం, మహిళల ప్రత్యేక కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి. యువతరంగం క్విజ్ కార్యక్రమం,
అద్భుతం. ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం కూడా బాగుంది అంటున్నారు. దేశభక్తి గీతం అయితే ఇంకా మహాద్భుతం అంటున్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన, లలిత గీతం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మీ ఉత్తరాలు కార్యక్రమంలో శతమానం భవతి సినిమాలో మెల్లగా తెల్లారిందో ఎలా పాట అద్భుతంగా ఉంటుంది, మీకు ఇష్టమా అండి? ఓకే, సో చాలామంది శ్రోతలు అడుగుతున్నారు, ఒక మంచి సంగీతం విన్న తర్వాత కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తే ఆ కిక్కే వేరబ్బా. సో మీ ఉత్తరాల కార్యక్రమం కూడా అలాంటి కిక్కే ఈరోజు ఉండబోతుంది. అండ్ ఇంకా మనకి 15 నిమిషాల టైం అయితే ఉంది, మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901084415 అనే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయండి మీ అభిప్రాయం. 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో మనం వినేసేయచ్చు. అండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇంకొక మంచి పాట విందాం. శశిరేఖ పరిణయం చిత్రం నుంచి సీతారామశాస్త్రి గారి రచనలో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ సైంధవి ఈ పాట పాడారు.

a బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనం వినేసాం కదా. అండ్ ఇంకా మెసేజెస్ కూడా కొన్ని కొన్ని వచ్చేసాయి. అండ్ చాలామంది కొత్త శ్రోతలు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి. అండ్ పెట్రోల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి కానీ సామాన్యుడి జీతాలకు రెక్కలు రావడం లేదు. మధ్యతరగతి మాలాంటి జీవితాలకు పెట్రోల్ బాంబు పడినట్లుంది సార్ అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్వి సుబ్బారెడ్డి గారు. అండ్ ఒక కవిత కూడా పంపించారు మన కోసం. మన ఎఫ్ఎంలో వచ్చే ప్రోగ్రామ్స్ వింటే ఉన్నంత టైం అవేవి గుర్తుండకుండా మీరు ప్లే చేసే అందమైన సాహిత్యాన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇందుకు ఎలాంటి ఖర్చు అవసరం లేదు కనుక థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం అంటూ మనకి ఎస్వి సుబ్బారెడ్డి గారు అయితే పంపించారు. సో బ్యూటిఫుల్ అండి. అండ్ మీరైతే ఏదో కవిత పంపించారు, ఎస్ బాగుంది. అండ్ టైం ఉంటే డెఫినెట్గా దీన్ని చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను సుబ్బారెడ్డి గారు. ఓకేనా. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు మనకు పంపించారు, సూక్తి సుధలో అనుగుణాలను గురించి కనువిప్పుగా చెప్పారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటున్నారు. ప్రతి శనివారం సింహపురి ఎఫ్ఎం ఉత్తరాల కార్యక్రమానికి

0: స్వాగతం సుస్వాగతం. శుక్రవారం రోజు 8:15 90 వసంతాల ఆకాశవాణి నా అనుబంధం విజయవాడ నుండి రిలే ఇచ్చారు. వీరారెడ్డి గారు చాలా చక్కగా వారి అనుభవాలు చెప్పారు. ధన్యవాదాలు. ఆ తర్వాత జాతీయ వార్తలు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం సంతోషం అంటూ తెలియజేస్తున్నారు మన సర్దార్ గారు. ధన్యవాదాలండి సర్దార్ గారు. ఇక మనకి బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే పంపించారు. సో వారు ఏమంటున్నారంటే మన సింహపురి ఎఫ్ఎంలో వచ్చేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంగతి మీకు తెలుసా విహారీ ఈ కార్యక్రమాలు అయితే కళ్ళకు కట్టినట్లుగా చాలా చక్కగా వివరిస్తున్నారు. డాక్టర్ గారి సలహాలు అయితే మాకు చాలా నచ్చుతుంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంకా సో చాలా మంచి మాటలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మస్తాన్ గారు. జై జవాన్ జై కిసాన్ అంటూ క్లోజ్ చేశారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటూ తెలియజేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మిపురం నుంచి ఇంక పేరు చెప్పాలి లేదనుకుంటా సింహపురి ఎఫ్ఎంలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ సమ్మర్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ అంటూ మనకైతే మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎస్ ఇది కొత్త శ్రోత అనుకుంటా పివి ప్రసాద్ గారు, విజయలక్ష్మి, వెంకట కార్తీక్, ప్రత్యుష, వెంకట కౌస్తబ్, విశ్వనాథం, సుశీలమ్మ, సౌందర్యవతి, రామసుబ్రహ్మణ్యం, ఫణికృష్ణ, రాజ్యలక్ష్మి, ఆత్మకూరు నెల్లూరు నుంచి అయితే పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా నిరాటంకంగా ప్రసారమవుతున్న సముద్ర తీర కథలు ఈ వారం ప్రసారమైన గంగాలమ్మకు చేతబడి చాలా చాలా బాగుంది. మత్స్యకారులు దేవతకు చేతబడి చేస్తే వారు కష్టజీవులు, వారి నమ్మకాన్ని దేవతకు ఏదైనా జరిగితే ఎలా తిరగబడతారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. మరియు మేక అరిచినట్లు స్వరం ధ్వని అనుకరణ చాలా బాగా చదివిన శ్రీమతి మంజులా పాలెటి గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అవునండి, ఈ కార్యక్రమం అయితే నేను కూడా విన్నా. సో మేకలాగా కొంచెం మిమిక్రీ టాలెంట్ కూడా మేడంకు ఉన్నట్లుంది. సో డెఫినెట్గా మీకు కూడా అది నచ్చడం గొప్ప విషయం. అండ్ కార్యక్రమాన్ని నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, రచయిత సుబ్రహ్మణ్యం గారికి మా ధన్యవాదాలు అందచేయండి అంటూ తెలియజేస్తున్నారు పివి ప్రసాద్ గారు. డెఫినెట్గా అండి ప్రసాద్ గారు అండ్ వారి కుటుంబ సభ్యుల తరపు నుంచి మీ విషెస్ అయితే వ్యాఖ్యాత మంజుల గారికి అందులో చూసుకుంటాం. ఓకేనా? అండ్ ఆకాశవాణి 90 వసంతాల వేడుక శుభాకాంక్షలు అంటూ మనకి ఈ మెసేజ్ పంపించారు శోభ గారు. సో వీరేమంటున్నారంటే ఆకాశవాణితో అనుబంధం మధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాల సమాహారం ఆకాశవాణికి మణిహారం. సుప్రభాత వేళ సూక్తి సుధతో నిద్రలేపిన నా నేస్తం తూర్పున భానుని కిరణాలతో ఉదయరేఖలు పరుచుకుంటుంది. విజ్ఞాన విషయాలు, సామాజిక విశేషాలను వినిపిస్తుంది, గురువులా బోధిస్తుంది. వార్తా సమాచారంతో పాటు నాటకాలు, నాటికలు, కథానికలు, కవితలు ఇలాంటివి ఎన్నో వినిపిస్తుంది. రచయితగా నన్ను తీర్చిదిద్దింది నా రేడియో నేస్తం. మధ్యాహ్నపు వేళ కార్మికుల కార్యక్రమంతో వస్తుంది, కార్మికుల సాధక బాధకాలు వినిపిస్తుంది. సాయం సంధ్య సమయాన యువతరానికి నవతరపు బాటలు వేసే యువవాణితో పలకరిస్తుంది యువతరంగం కార్యక్రమంతో అంటూ రాత్రివేళల్లో ఆపాత మధురాలు పాటల నజరానా అందిస్తుంది. నా చిన్నప్పుడు నాన్నతో కలిసి ఉషశ్రీ రామాయణ మహాభారత విశేషాలు వింటూ పెరిగాను. ఆనాటి నుండి రేడియో అయింది నా ప్రియనేస్తం. చిన్ననాటి నా రేడియో నాకు ఒక ఊహా ప్రపంచం. ఆకాశవాణిలో నా కథానిక మైక్ ముందు నా కంఠంతో చదువుతుంటే ప్రపంచమంతా వినిపించే ఓ అద్భుతం. మొదట కొంత గుండె వేగంగా కొట్టుకున్నా రేడియోలో నా కంఠంతో ప్లే అవుతున్నప్పుడు పరమానందం. మీడియాలు ఎన్ని వచ్చినా ఆకాశవాణి వైభవం ఓ ప్రత్యేకం. నాటి నుంచి నేటి వరకు ఆకాశవాణితోనే నా ప్రయాణం. అది ఒక అనుబంధాల హారం, ఎందరో శ్రోతలతో సంబంధ బాంధవ్యం, తోడుగా నిలిచే స్నేహం. ఆకాశవాణి చదువు రాని వారికి విద్యాలయం, రాతరాని వారి చేత కలం పట్టి కవితలు అల్లించి కథలు రాయించిన కమనీయ ఘట్టం ఆకాశవాణి. 90 వసంతాల వైభోగం, అమ్మ ఒడి లాంటి ఆకాశవాణి. ఎన్నడూ మరువని ప్రియనేస్తం, నీతోనే సాగిస్తాను నా ప్రయాణం. 90 ఏళ్ల ఆకాశవాణి వైభోగ శుభాకాంక్షలతో అంటూ శోభ గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ధన్యవాదాలండి. అండ్ ఆకాశవాణి మీద మీ అభిమానం, ప్రేమ అన్నీ కూడా ఈ మెసేజ్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ అందరికీ వినిపిస్తుంది, అండ్ ఇక్కడ చదువుతుంటే నాకు కనిపిస్తుంది, అండ్ మీకు కూడా అలాంటి ఫీలింగే వచ్చుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ తర్వాత మల్లేశ్వర్ గారు ఒక మెసేజ్ అయితే పంపించారు. చాలా రోజుల తర్వాత తన అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. మా అభిమాన ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి నిర్విఘ్నంగా 100వ దశకంలోకి అడుగుతున్న సందర్భంగా మంచి మంచి కార్యక్రమాలతో ఆలోచిస్తున్న సిబ్బంది ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నాం అంటున్నారు. ఈ వారం మేము కార్యక్రమాలు వినలేకపోయాము అంటున్నారు. శ్రోతల అభిప్రాయాలు వింటుంటే ఈ వారం చాలా మంచి కార్యక్రమాలు మేము మిస్ అయ్యామేమో అని ఒక చిన్న బాధగా ఉంది అంటూ మల్లేశ్వర్ గారు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా మీరైతే మిస్ అయ్యారు. సో ఇంకా ఎప్పుడు మిస్ అవ్వకండి, ఓకేనా? మన సింహపురి ఎఫ్ఎం వింటూనే ఉండండి 102.7 MHz పై. ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోతాం. నాగనాథ్ గుప్తా గారు మనకు మెసేజ్ పంపించారు. ఉత్తరాల కార్యక్రమం చదివే తీరు అమోఘం. ప్రతి వారం మీరు ప్రసారం చేస్తున్న విహారీ కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరిస్తుంది. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనోరంజ్ని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు ఒక గంట పాటు వినిపించండి. దయచేసి ఇటు సూచనపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను అంటూ నాగనాథ్ గుప్తా గారు అయితే మనకి తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా నేను పై అధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తా, ఓకేనా? అండ్ మీ వాయిస్ చాలా బాగుంది. నా పేరు సత్యవతి, కనిగిరి నుండి మెసేజ్ పంపించాను అంటున్నారు. నిన్న ప్రసాద్ ఆయన పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి నిన్న ప్రసారమైన పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి కథలు అద్భుతంగా ఉన్నాయి. మంచులా గారి గళంలో చాలా చాలా బాగుంది అంటూ సత్యవతి గారు కనిగిరి నుంచి అయితే పంపిస్తున్నారు. 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. సత్యవతి గారు కనిగిరి నుంచి ఈ మెసేజ్ అయితే పంపించారు. ధన్యవాదాలండి సత్యవతి గారు. మీరు మొదటిసారి మా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి మెసేజ్ లేదు, ఇదివరకు కూడా మీరు చాలా మెసేజెస్ పంపించున్నారు, వెరీ గుడ్. అండ్ మీ ఉత్తరాల కార్యక్రమానికి మొదటిసారి అనుకుంటా. అండ్ ఇప్పుడైతే టైం 7:59 అవుతుంది. అండ్ మీ ఉత్తరాల కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది అంటూ మనకైతే సంతోష్ అండ్ సుప్రియ పంపిస్తున్నారు. సో ఎంతోమంది యాత్రికులు పుట్టినరోజు సందర్భంగా విహారీ యాత్రా సహాయ కార్యక్రమం కూడా చాలా బాగుంది అంటూ విషెస్ తెలియజేస్తున్నారు సుప్రియ అండ్ సంతోష్. అండ్ ఇప్పుడైతే టైం 7:59 దాటి 32 సెకండ్ల ఇవడివడిగా 8 గంటల వైపు అయితే టైం కదులుతుంది. అండ్ మన రోజువారీ కార్యక్రమాలు 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది, 8:35 మనోరంజని కార్యక్రమంలో మనం అయితే కలుసుకుందాం. సో సైనింగ్ ఆఫ్ మీ ఉత్తరాలు ఫర్ టుడే.
1: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. भारत और संयुक्त अरब अमीरात ने भारत में रणनीतिक पेट्रोलियम और गैस भंडार स्थापित करने की सहित कई समझौतों पर हस्ताक्षर किए. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की यात्रा के दूसरे चरण में नीदरलैंड्स पहुंचे. प्रधानमंत्री ने विदेश यात्रा पर कर लगाने की खबर का खंडन किया. CBSE ने कक्षा 12वीं के विद्यार्थियों के लिए उत्तर पुस्तिकाओं के पुनर्मूल्यांकन की सुविधा शुरू करने की घोषणा की. इसराइल और लेबनान युद्ध विराम को 45 दिन बढ़ाने पर सहमत हुए. थाईलैंड ओपन बैडमिंटन टूर्नामेंट के पुरुष डबल सेमीफाइनल में भारत के सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी का सामना मलेशियाई जोड़ी से. भारत और संयुक्त अरब अमीरात UAE ने पेट्रोलियम भंडार, दीर्घकालिक LPG आपूर्ति और रक्षा सहयोग से संबंधित कई महत्वपूर्ण समझौतों पर हस्ताक्षर किए हैं. ये समझौते पश्चिम एशिया में जारी संघर्ष के बीच प्रधानमंत्री नरेंद्र मोदी और UAE के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान के बीच अबू धाबी में उच्च स्तरीय वार्ता के बाद हुए. UAE ने भारत में $5 अरब के निवेश का भी वादा किया. प्रधानमंत्री मोदी कल 5 देशों की यात्रा के पहले चरण में UAE गए थे. इन समझौतों में इंडियन स्ट्रेटेजिक पेट्रोलियम रिजर्व्स लिमिटेड और अबू धाबी नेशनल ऑयल कंपनी के बीच भारत की ऊर्जा सुरक्षा को मजबूत करने के लिए रणनीतिक सहयोग समझौता शामिल हैं. पेट्रोलियम भंडार में सहयोग और तरल प्राकृतिक गैस और LPG भंडारण सुविधाओं पर सहयोग के लिए समझौता किया गया. इस समझौते से भारत के रणनीतिक पेट्रोलियम भंडार में UAE की हिस्सेदारी बढ़कर 3 करोड़ बैरल हो जाएगी और भारत में रणनीतिक गैस भंडार स्थापित किए जाएंगे. दोनों पक्षों ने LPG पर रणनीतिक सहयोग समझौते पर भी हस्ताक्षर किए. इससे भारत में व्यापक रूप से ईंधन की दीर्घकालिक आपूर्ति सुनिश्चित होने की संभावना है. भारत और संयुक्त अरब अमीरात ने रणनीतिक रक्षा साझेदारी के ढांचे पर भी हस्ताक्षर किए जो रक्षा औद्योगिक सहयोग प्रौद्योगिकी साझाकरण नवाचार और क्षेत्रीय सुरक्षा सहयोग पर केंद्रित हैं। वार्ता के दौरान प्रधानमंत्री मोदी और राष्ट्रपति जायद अल नहयान ने पश्चिम एशिया संकट पर भी चर्चा की। श्री मोदी ने संयुक्त अरब अमीरात के नेतृत्व और लोगों के साथ भारत की एकजुटता की पुष्टि की।
2: पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव पूरे विश्व पर दिखाई दे रहा है। भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी का प्राथमिकता दी है। होर्मुज को फ्री, ओपन और सेफ बनाए रखना ये हमारी सबसे बड़ी प्राथमिकता है। भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा।
1: प्रधानमंत्री नरेंद्र मोदी कल अपने पांच देशों के दौरे के दूसरे चरण में नीदरलैंड्स पहुंचे। इस दौरे का उद्देश्य यूरोपीय देशों के साथ भारत के रणनीतिक और आर्थिक संबंधों को और मजबूत करना है। एम्स्टर्डम हवाई अड्डे पर प्रधानमंत्री मोदी का स्वागत नीदरलैंड्स के विदेश मंत्री टॉम बेरेंसन ने किया।
3: इससे भारत यूरोप मुक्त व्यापार समझौते के बाद भारत यूरोपीय संबंधों को नई दिशा मिलने की उम्मीद है। आज प्रधानमंत्री मोदी भारतीय समुदाय को संबोधित करेंगे और नीदरलैंड्स की प्रमुख कंपनियों के सीईओ से मुलाकात करेंगे। कहीं अहम समझौतों पर हस्ताक्षर होने की भी उम्मीद है, खासकर सेमीकंडक्टर चिप्स और एआई के क्षेत्रों में जहां नीदरलैंड्स वैश्विक लीडर है। नीदरलैंड्स भारत का अहम आर्थिक साझेदार है। ये भारत के लिए सबसे बड़े निर्यात स्थलों में से एक होने के साथ साथ भारत में निवेश करने वाला प्रमुख देश भी है। दोनों देशों के बीच जल प्रबंधन, नवीकरणीय ऊर्जा, हरित हाइड्रोजन, अर्थव्यवस्था, कृषि तकनीकों और स्वास्थ्य के क्षेत्रों में मजबूत साझेदारी और सहयोग है। हेग नीदरलैंड से सुश्रुत शर्मा की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा।
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार देशवासियों के लिए व्यापार में आसानी और जीवन सुगम बनाने के लिए प्रतिबद्ध है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने विदेश यात्रा पर उपकर, कर या अधिभार लगाने से संबंधित रिपोर्ट खारिज कर दी। उन्होंने कहा कि ये रिपोर्ट पूरी तरह से झूठी और निराधार है। प्रधानमंत्री ने कहा कि विदेश यात्रा पर इस तरह के प्रतिबंध लगाने का कोई प्रश्न ही नहीं है। सरकार ने तेल निर्यात पर उत्पाद शुल्क में परिवर्तन किया है। पेट्रोल के निर्यात पर ₹3 प्रति लीटर का विशेष अतिरिक्त उत्पाद शुल्क लगाया गया है। डीजल के निर्यात पर यह शुल्क ₹23 से घटाकर ₹16.50 प्रति लीटर कर दिया गया है। विमानन ईंधन पर भी इसे ₹33 प्रति लीटर से घटाकर ₹16 कर दिया गया। संशोधित दरें आज से 15 दिन तक लागू रहेंगी। घरेलू खपत के लिए पेट्रोल और डीजल पर मौजूदा उत्पाद शुल्क में कोई बदलाव नहीं किया गया है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं।
4: सबके लिए सामाजिक सुरक्षा अटल पेंशन योजना मोदी जी का संकल्प।
5: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
4: अब तक इस योजना से 8,85,00,000 से अधिक लाभार्थी जुड़ चुके हैं। अगर आप भी 18 से 40 साल की उम्र के हैं तो मासिक अटल पेंशन सहित 3 गारंटीड फायदों के लिए अपनी बैंक शाखा से संपर्क करें।
1: समाचार प्रभात में आपका फिर स्वागत है। केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 12वीं कक्षा के विद्यार्थियों के लिए परिणाम घोषित होने के बाद उपलब्ध सुविधाओं के बारे में नोटिस जारी किया है। इसमें निष्पक्ष, पारदर्शी और समान मूल्यांकन प्रक्रिया के लिए प्रतिबद्धता को दोहराया गया है। बोर्ड ने कहा कि जो विद्यार्थी अपने परिणामों से संतुष्ट नहीं हैं, वो 2 चरणों वाली समीक्षा प्रणाली का लाभ उठा सकते हैं। इसके पहले चरण में विद्यार्थी अपनी उत्तर पुस्तिकाओं की स्कैन की गई प्रतियां मांग सकते हैं। नीट यूजी परीक्षा 21 जून को होगी। राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने सोशल मीडिया पोस्ट में कहा कि राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा के उम्मीदवार बृहस्पतिवार तक अपना वर्तमान पता और प्रथम तथा दूसरी वरीयता के शहर का नाम अपडेट कर सकते हैं। परीक्षा दोपहर बाद 2 बजे से शाम 5:15 तक होगी। पेपर लीक होने के कारण 3 मई को आयोजित परीक्षा रद्द कर दी गई थी। सीबीआई इस मामले की जाँच कर रही है। इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव ने कल वर्चुअल माध्यम से राजस्थान के पहले सेमीकंडक्टर प्लांट का शुभारंभ किया।
6: भिवाड़ी के सालारपुर में यह प्लांट इलेक्ट्रॉनिक्स विनिर्माण और सेमीकंडक्टर के लिए वैश्विक केंद्र बनने की दिशा में भारत की यात्रा में महत्वपूर्ण उपलब्धि है। सहस्रा सेमीकंडक्टर्स प्राइवेट लिमिटेड का यह प्लांट भारत का पहला लघु और मध्यम उद्यम है जिसने सेमीकंडक्टर चिप्स का वाणिज्यिक उत्पादन शुरू किया है। यह प्लांट 150 करोड़ रुपए से अधिक के निवेश से स्थापित किया गया है। यहां प्रतिवर्ष 60 मिलियन सेमीकंडक्टर यूनिट्स बनाई जा सकेंगी। अगले 2 से 3 वर्ष में इसकी वार्षिक क्षमता बढ़ाकर

0: filed this report.
1: During the visit, the Prime Minister will hold bilateral talks with Dutch Prime Minister Rob Jetten and will call on their majesties the King and the Queen. This visit carries significance beyond bilateral ties and is expected to shape broader India-EU relations following the recently concluded India-Europe Free Trade Agreement. On Saturday, Prime Minister Modi will address the Indian communities and meet CEOs of leading Dutch companies. Several important agreements are expected to be signed, particularly in the field of semiconductor chips and AI, where Netherlands stands as a global leader. From the trade perspective, Netherlands is India's key economic partner, one of the largest export destination as well as investor in India. Both the countries have robust partnership and cooperations in the fields of water management, renewable energy, green hydrogen economy, agriculture technologies and health. This is Shushru Sharma for Akashvani from The Hague, Netherlands.
0: After concluding his visit to the Netherlands, Prime Minister Modi will travel to Gothenburg in Sweden tomorrow on the third leg of his five-nation tour. Mr. Modi will also hold bilateral talks with his Swedish counterpart, Ulf Kristersson. The two prime ministers will also address the European Round Table for Industry, a leading pan-European business leaders forum, along with President of the European Commission, Ursula von der Leyen. Prime Minister Narendra Modi has reiterated government's commitment to improving ease of doing business and ease of living for the countrymen. In a social media post, Mr. Modi rejected a media report on imposing cess, tax or surcharge on foreign travel. He said the report is completely false and there is not an iota of truth in it. The Prime Minister said there is no question of imposing any such restrictions on foreign travel. The government has imposed a special additional excise duty of 3 rupees per litre on export of petrol. According to official gazette notifications issued by the Ministry of Finance yesterday, the special additional excise duty on diesel exports has been brought down to 16 rupees 50 paise per litre from 23 rupees. The special additional excise duty on aviation turbine fuel, ATF, has also been reduced to 16 rupees from 33 rupees a litre. The revised rates will remain in force for the next fortnight beginning today. There has been no change in the existing excise duty rates for petrol and diesel for domestic consumption. Union Home Minister Amit Shah has said India has set a national goal of achieving a drug-free India by 2047 under the leadership of Prime Minister Narendra Modi. He said Indian security agencies have prepared a roadmap to dismantle drug syndicates and are actively working towards this objective. Delivering the R.N. Kaur Memorial Lecture in New Delhi yesterday, the Home Minister said drug trafficking is not merely a law and order issue, but one that has a long-term impact on society and future generations, requiring a comprehensive response. In West Bengal, an FIR has been registered against Trinamool Congress leader and Member of Parliament Abhishek Banerjee in connection with alleged provocative remarks made during the campaigning for the recently concluded West Bengal Assembly polls. The complainant alleges that certain remarks, including comments directed at Union Home Minister Amit Shah, were widely circulated on social media, including the MP's official Facebook page. While in a separate development, the West Bengal government has suspended 3 senior IPS officers, including former Kolkata Police Commissioner Vineet Goyal, in connection with alleged lapses in the investigation of the R.G. Carr Medical College rape and murder case. Announcing the decision, the Chief Minister said serious procedural irregularities were found in the handling of the case. West Bengal Chief Minister has also called for greater transparency in assembly proceedings by proposing live streaming of question hour, debates, bills and budget sessions. This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at the rate AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Central Board of Secondary Education has issued a notice outlining post-result declaration facilities for Class 12 students, reaffirming its commitment to a fair and transparent evaluation process. In the notice, the board said students dissatisfied with their results can avail a two-stage review system. In the first stage, students may apply online for scanned copies of their evaluated answer books, which can be downloaded for review. In the second stage, students can seek verification of discrepancies or request re-evaluation of specific answers based on the marking scheme. CBSE said applications for scanned copies can be submitted online from the 19th to the 22nd of this month at a fee of ₹700 per subject. Applications for verification and re-evaluation can be submitted between the 26th and the 29th of this month. Union Rural Development Minister Shivraj Singh Chauhan has said no poor person in India will remain without a permanent house, stating that providing pakka houses for all is a key commitment of the central government. Mr. Chauhan was addressing the gathering after inauguration of completed houses and a state-level award ceremony under the Maha Awas Abhiyan held at Satara in Maharashtra.
2: This is Prime Minister Narendra Modi's resolve that no poor person on the soil of India will live in a kacha house. Every poor family will be provided with a permanent pakka roof. Maharashtra has received nearly 30 lakh houses within a span of about 1 year, something unprecedented in history.
0: Israel and Lebanon have agreed to a 45-day extension of their ceasefire after another round of talks in Washington. We have a report.
3: U.S. State Department spokesperson Tommy Pigott said the April 16 cessation of hostilities will be extended by 45 days to enable further progress after America hosted 2 days of highly productive talks between Israel and Lebanon, which concluded yesterday. In a social media post, Mr. Pigott said the U.S. State Department will reconvene the political track of negotiations on 2nd and 3rd of June. In addition, a security track will be launched at the Pentagon on 29th of this month with military delegations from both countries. He further said the U.S. hope these discussions will advance lasting peace between the two countries, full recognition of each other's sovereignty and territorial integrity, and establishing genuine security along their shared border. Meanwhile, the Israeli Air Force continued its attack on infrastructure linked to Hezbollah group in Lebanon. Chirag Jha, Akashwani News, Delhi.
0: U.S. President Donald Trump has said that the Strait of Hormuz will be opened and that the United States will not allow Iran to acquire a nuclear weapon. In an interview with a television channel, Mr. Trump defended America's actions amid the West Asia crisis, saying he's going to do what's right. The U.S. president also criticized Iran over ongoing negotiations with the United States, alleging that agreements with Tehran are not consistently honored. Mr. Trump said that every time Iran makes a deal, it later acts as if the conversation never happened. He reiterated that Iran must not be allowed to obtain nuclear weapons. In badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty will face Malaysian shuttlers Noor Izzuddin and Go Zee Fee in semifinals of the Thailand Open in Bangkok today. Earlier, the Indian duo defeated Japanese pair of Takumi Nomura and Yuichi Shimogami 21-12, 21-13 in the quarterfinal clash yesterday. Meanwhile, other ace Indian shuttlers, including P.V. Sindhu and Lakshya Sen, bowed out of the tournament. Sindhu lost 21-19, 18-21, 15-21 to world number 3 Akane Yamaguchi of Japan in the women's singles quarterfinal. In IPL cricket, hosts Lucknow Super Giants defeated Chennai Super Kings by 7 wickets at the Ekana Stadium last night. Chasing a target of 188 runs, Lucknow Super Giants overhauled the winning mark in 16.4 overs, riding on Mitchell Marsh's fabulous innings of 90 runs in just 38 balls. Marsh was also adjudged player of the match. In today's fixture, hosts Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. The Indian Met Department has forecast heatwave conditions over Jharkhand, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also predicted hot and humid weather conditions over Konkan and Goa during the day. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
4: Thank you, Pramod. NEET paper leak continues to grab newspaper front page. NEET insider held for paper leak. Government says exam to be online from next year. Leads the Indian Express, while the Times of India headlines, NEET retest to be held on June 21st. CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhoj Shala complex in Dhar town is a temple dedicated to goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhoj Shala site, a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, US President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements, including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను.
6: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనకొండలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రే టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ, 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ, అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్స్టేషన్, విటం రాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారి సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతిని గత నెల 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన ధార్మికత అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దర్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాల తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరికపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు పనులను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పిహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
7: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.
8: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం ఒక మంచి పాటతో. ఈ పాటను కోరుతున్న వారు ఉత్తరం ద్వారా సతీష్ గారు, వరుడు చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. సో మీరు కూడా మీరు కోరుకున్న పాట మనోరంజని కార్యక్రమంలో వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగు గంగ కాలని పొదలుకు రోడ్ నెల్లూరు 5240004 అనే చిరునామాకు మీకు నచ్చిన చిత్రం పాట పేరు రాసి పంపితే మనోరంజని ప్రసారమవుతున్న ఆయా రోజుల్లో మీ పాటని వినేసేయచ్చు. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మొదటి పాట వరుడు చిత్రం నుంచి సోను నిగమ్, శ్రేయా ఘోషల్ ఆల్పించిన పాట, వేటూరి రచన, మణిశర్మ సంగీతం. విని ఆనందించండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు.

0: ఎంతో చేశారు తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: ఆశ్చర్యాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233110 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
1: మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నవారు బాలాజీ నగర్ నుంచి రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు అడుగుతున్న పాట యువ చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా మీకోసం యువ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. సమయం 9:01 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం స్వరలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు స్వరలహరి కార్యక్రమం వినబోతున్నారు. స్వరలహరి కార్యక్రమంలో ముందుగా యువకుడు చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శ్రోతలు స్వరలహరి కార్యక్రమంలో సుస్వరాల సంగీతం వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం శ్వీకర్ అగస్తి, శివ అనిష గానంలో శ్రీమణి రచన, ప్రవీణ్ లక్రాజు సంగీతం. విని ఆనందించండి.

నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. శ్రోతలు 102.7 మెగాహెచ్ పై స్వరలహరి కార్యక్రమం వింటున్నారు. స్వరలహరి కార్యక్రమంలో తర్వాతి పాటగా ఎవడు చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం, సీతారామశాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. సమయం 9:29 అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనల అనంతరం చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30 అవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా గణేష్ చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటున్నారు. మీరిప్పుడు విన్న పాట గంగా మునిత్రి చిత్రం కోసం శక్తిశ్రీ గోపాలన్ ఆలపించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పుడు విందాం శ్రీరామ్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, బాంబే జయశ్రీ ఆలపించినటువంటి గీతం, కులశేఖర్ రచన, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: your earth. Stop plastic pollution. Say no to single-use plastic. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆవిడ మావిడే చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం, సీతారామశాస్త్రి రచన, శ్రీ సంగీతం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు పసందైన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ముగ్గురు మునగళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం, వెన్నెల కంటి రచన, విద్యాసాగర్ సంగీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, ఇప్పటి వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్దంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
1: We've made some fantastic trade deals, great for both countries. He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
0: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహ సముద్ర మార్గమైన హార్మో జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశ అధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 ఏళ్లలో చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్ కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని వీడి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్దాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజిష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 గ్రామాల నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియా

0: అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధనంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్దానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్దం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్దాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురు శుక్రవారంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జయశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
1: We meet at a time of considerable flux in international relations, ongoing conflicts, economic uncertainties and challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
0: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం 2వ రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇరాన్లోని పౌరులపై, మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
2: Iran therefore calls upon BRICS member states and all responsible members of the international community to explicitly condemn violations of international law by the United States and Israel, including their illegal aggression against Iran, a member of BRICS. Prevent the politicization of international institutions and take concrete action to halt warmongering and to bring an end to the impunity of those who violate the UN Charter.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్యసమితి మనుగడకే అత్యంత అవసరమని అరాక్చి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్దిమంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాక్చి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా

మంగళవారం ఉగాండా రాజధాని కంపాలాలోని కొలోలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలో వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలో సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు, చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్ పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జిట్టెన్ తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్ క్వీన్ మ్యాక్స్మాలను కలుస్తారు. ఇక మే 17-18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్లేయన్ తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక మే 19 నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3rd భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 10:13 అవుతుంది. కొన్ని ప్రకటనల అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: పుట్టి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు 0861233310 లేదా 102 నెంబర్లకు కాల్ చేసి వారు కోరుకున్న పాట వినవచ్చు. కార్యక్రమంలో మనం మొట్టమొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. హలో లైన్ కట్ అయినట్టుంది. సో మనం ఒక మంచి పాట అయితే వినేద్దాం ఇప్పుడు.
1: Your voice, I am singing song. Soup song.

Ok, mamá. Ok, mamá. No, tune, gente. Hi, in the class. Only English.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటున్నారు. శ్రోతలకు గమనిక, హలో విరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల కొనసాగించలేకపోతున్నాం. హలో విరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. జస్టిస్ చౌదరి సినిమా నుంచి మాకోసం ఒక మంచి పాట కావాలంటూ చిత్తూరు జిల్లా పొతులపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే బాలాజీనగర్ నుంచి రాంబాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు రిక్షావాడు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. కోవూరు నుంచి రిక్షావాడు చిత్రం నుంచే మాకు పాటను ప్రసారం చేయండి అంటూ యాసిన్ ఇంకా వారి మిత్ర బృందం అడుగుతున్నారు. సో మీ అందరి కోసం రిక్షావాడు చిత్రం నుంచి బాబా సేగల్ సుజాత ఆలపించిన గీతం

శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత మనకి మెసేజ్ పంపించిన వారు నెల్లూరు నుంచి అశోక్, లవ్ కుమార్, సాయి ప్రసన్న, అజిత, రాశి వీరు కోరుతున్న పాట RX 100 చిత్రం నుంచి అడుగుతున్నారు. మీకోసం ఈ పాట విని ఆనందించండి.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటున్నారు శ్రోతలు. 7901-0844-15 అనే వాట్సాప్ నంబర్కు వారు కోరుకున్న చిత్రం పేరు, పాట పేరు వ్రాసి వింటున్నారు. అండ్ తర్వాత మనకి వాట్సాప్ మెసేజ్ పంపిన వారు సతీష్ గారు, శివకుమార్ గారు వెంకటేశ్వర్లు వేదాయపాలెం నుంచి కోరుతున్నారు, జైలవకు సచిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. సో వీరి కోసం జస్ప్రీత్ జాస్, రెన్నైనారెడ్డి ఆలపించిన గీతం, రామచోకయ్య శాస్త్రి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. సమయం 10:37 అవుతుంది అండ్ మనం తర్వాత మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు భుజిభుజి నెల్లూరు నుంచి రాజబాబు, శ్రీకర్, నాగార్జున, ఉదయ్, శ్రీరామ్ వీరందరూ కోరుతున్నారు జల్సా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ. సో మీ అందరి కోసం జల్సా చిత్రం నుంచి కేకే ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: స్టిక్కర్లు ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: శ్రోతలు, హలో, విరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం వింటున్నారు. 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు వారు కోరుకున్న చిత్రం పాట పేరు రాసి పంపి వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఉన్నారు. అండ్ తర్వాత పాటని అడుగుతున్నవారు ప్రవీణ్ కిరణ్. మాకోసం ఒక మంచి పాటను, ఏదైనా మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. సో మీకు ఏదైనా ఒక మంచి పాట అన్నారు కాబట్టి సో నెక్స్ట్ వచ్చే పాట మీకోసమే. ఎన్టీఆర్ నగర్ నుంచి అయితే వీరు ఈ మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూసుకుంటే మనకు మాగుంట లేఅవుట్ నుంచి మెసేజ్ పంపించారు. సో శ్రీధర్, శ్రీనిధి, విరూపక్ష, సో వీరందరూ అడుగుతున్నారు మాకోసం ఒక మంచి పాటను కొండవీటి దొంగ చిత్రం నుంచి అడుగుతున్నారు వీళ్ళు. సో డెఫినెట్గా అండి, కొండవీటి దొంగ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విని ఆనందించండి.

0: హలో విరుచి కార్యక్రమంలో తర్వాత మెసేజ్ పంపి కుమారి 21F అనే చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు అభిషేక్, నరసారెడ్డి, మనోజ, మానస, సుధాకర్. వీరందరూ ఒంగోలు నుంచి మెసేజ్ అయితే పంపించారు. అండ్ పర్టికులర్గా మెసేజ్లో మెన్షన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన గీతం మాకోసం అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం దేవిశ్రీ ప్రసాద్ పాడుతూ సంగీతం అందించిన బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
1: สวัสดีค่ะ

0: ขอบคุณครับ
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటున్నారు. తర్వాత మెసేజ్ మనం పరిశీలిస్తే ఈ మెసేజ్ మనకు రాంబాబు మన్విత ఆనంది రాజా వెంకటరావు వీరందరూ కోరుతున్నారు లోఫర్ చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ. డెఫినెట్గా అండి, భాస్కర పాటల గారి రచనలో వచ్చినటువంటి ఈ గీతం మీకోసం, సునీల్ కాశ్యప్ సంగీతం, యాసిన్ నిసార్ ఇంకా ప్రణవి ఆలపించారు ఈ గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత మెసేజ్ మనకు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, ఎదుచే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబావ, మహబూబ్ నగర్ మూసాపేట నుంచి పంపుతున్నారు. అల్లుడ మజక చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటూ పాట పేరు కూడా రాసి పంపారు. ఈ పాట పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన భువనచంద్ర, సంగీతం కోటి.

0: కూర్చున్నప్పుడు లేదా మరో విమర్శకుడు కూర్చున్నప్పుడు అతనికి ఈ మెండల్ బ్లాక్ ఏర్పడుతుంది. అవి ఆ సమకాలీనత అనేటువంటిది, ఆధునికత అనేది, ఈ రెండు విషయాలకి ఒక స్పష్టమైనటువంటి సరిహద్దు తెలుసుకోలేకపోవడం ఒకటి. తర్వాత కంటెంపరీ అనేది, సమకాలీనత అనేది ఖచ్చితంగా ఏ రచయిత రాస్తున్న ఈనాడు కాదు, 10వ శతాబ్దంలో రాసిన, ఎప్పుడు రాసిన, అది ఖచ్చితంగా అతని మనసులో చాలా దట్టంగా ఆవరించి ఉంటుంది. అది మనం జ్ఞాపకం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మనం పునర్మూల్యాంకనం అని కొన్ని కొన్ని మాటలు వాడుతున్నాం, అవన్నీ తీసేస్తే ఆ పొరలో అట్టడుగు నుండే మౌలికంగా సమకాలీనత దానికి ఒక పార్శ్వం ఉండదు. సమకాలీనత అంటే కేవలం ఒక కాలిక స్పృహ దానికి సంబంధించిందే కాదు, మీరు అన్నట్టు దానికి కూడా బహుముఖీనమైనటువంటి ఇది ఉంది. అదట్లా ఉంచండి. 1930 నుంచి ఇటీవల కాలం వరకు ఒక 3 దశాబ్దాలు తీసుకుంటే మనకి చాలా స్పష్టంగా కనిపించేది అంటే, ఇందాక దానికి మీరే సమాధానం చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు, ఏంటంటే ఒక వర్గానికి చెందినటువంటి, అంటే వర్గం అంటే నిరపక్షంగా చెప్తాను, ఒక విద్యావంతులైనటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాపంచిక దృక్పథం, వాళ్ళ చదువు, వాళ్ళ చింతనాశీలత, ఈ వగారాలన్నీ కలిపి జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ అగైన్ సమకాలీనత వల్ల
1: చెప్పాలంటే
0: ఆ సంస్కరణ,
1: వాళ్ళ కుటుంబ సంస్కారం, వాళ్ళ సామాజిక
0: విద్యా సంస్కారం, ఈ మూడు కలబోసి అప్పుడుండేటువంటి సామాజిక పరిస్థితులు, వాటి ప్రభావాలు, వీటి వల్ల వాళ్ళు రాసినటువంటి రచనలన్నీ అట్లా సాగినాయి. ఇది ఏంటి చాలా స్థూలంగా. మరి కరుణ కుమార్ కూడా ఉన్నారు అందులో, ఇందాక మీరు చెప్పిన వాళ్ళు అందులో కరుణ కుమార్, చాగంటి స్వామినాడు, కుటుంబరావు, వాళ్ళందరూ,
1: గోపిచంద్ గారు
0: ఇంకా గోపిచంద్ గారిని పోని ఓ రకంగా ఇట్లా పెట్టిన ఈ కరుణ కుమార్ గాని చాలా భిన్నంగా సాగిన, మీరే చెప్పిన చలం గారు వీడున్నారు కనుక అది కూడా ఏకముఖంగా ఒకే పద్ధతిలో సాగినటువంటి ఇది కాదు. కానీ మౌలికంగా ఏంటంటే మీరు చెప్పిన ఒక సంస్కరణాభిలాష, జీవితాన్ని ఒక పద్ధతిలో దాన్ని అర్థం చేసుకుని వాళ్ళ ప్రాపంచిక పదం ఖచ్చితంగా కొంచెం తేడాగా ఉండేది. అయితే అవి పూర్తిగా సమాజానికి ఏమాత్రం సంబంధించనివని కానీ ఇక్కడ అందుకనమాట నేను దానికి తీసుకొస్తున్నా.
1: ఎందుకంటే
0: ఒక 30-40 సంవత్సరాలు రచించినట్టు పాతతరం రచయితలకి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రాపంచ దృక్పథం చాలా సంకుచితమైందని, వాళ్ళకి మిగతా సమాజంతో సంబంధ బాంధవ్యాలు లేవని ఇటువంటి కొంత విమర్శ ఇటీవల కాలంలో వస్తుంది. ఇది చాలా అసమంజసమైంది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు వ్యక్తి నుంచి వాళ్ళు ప్రారంభించారు. వ్యక్తికి సమాజానికి ఉండేటువంటి అతి సున్నితమైన సంబంధం వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, అవగాహన లేక చేసింది కాదు. అంచేత వాళ్ళు దేని గురించి మాట్లాడితే మనిషిని కేంద్రంగా చేసుకుని మనిషి సమాజం నుంచి విడగొట్టేసి వాళ్ళు మాట్లాడలేదు ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడు కూడా 2 కాళ్ళు సమాజంలో, ఈ మట్టిలో, ఈ నేలలో ఆనుకునే వాళ్ళ సృజనాత్మక, వాళ్ళ భావుక ప్రపంచాన్ని వాళ్ళు విస్తృతం చేసి వాళ్ళు కృషి చేయడం జరిగింది.
1: మీరు చెబుతున్న దానికి ఒక చిన్న వివరణ అనగానే దానికి కొంచెం విస్తరిస్తున్నాను. ఏంటంటే సాధారణంగా కవిత్వం విషయంలో కానీ అన్ని చోట్ల కానీ ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒకటి, వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒకటి, రెండు కూడా రెండు పద్ధతులు ఉన్నాయి.
0: అవును,
1: మీరన్నట్టుగా కొంతమంది రచయితలు చేసిన రచనా విధానం సమాజం నుంచి దూరంగా వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఉద్దేశించి వాళ్ళు సంబోధించింది మాత్రం వ్యక్తిని సంబోధించారు. కొంతమందిని మీరు మారండి, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే సమాజం బాగుపడుతుంది అని లౌడ్గా బోధించడం అనే పద్ధతిలో కొంతమంది రచన చేయడం అనేది జరిగింది. అది ఎక్కువగా 1940ల కాలంలో సామ్యవాద సంబంధమైన ప్రభావాలు రచయితల మీద ఎక్కువ పడ్డ దగ్గర నుంచి, అంటే 1920ల కాలంలో పుట్టిన రచయితల్లో చాలా లౌడ్గా ఆ ధోరణ కనిపిస్తుంది. అంత క్రితం వాళ్ళు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తి అంటే ఒక పాఠకుడు, ఆ పాఠకుణ్ణి ఒక రచయిత వ్యక్తిగా, ఒక పాఠకుణ్ణి వ్యక్తిగా సంబోధించడం అనేటటువంటి దాని భూమిక ఉంది అక్కడ. అది వేరే భూమిక అనేది తర్వాత వచ్చింది. ఈ భూమికల్లో ఉండే తేడాల్ని కనుక గమనించకపోయినట్టయితే ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడే అవకాశం.
0: ఇందా నుంచి మాట్లాడిన దాంట్లో ఒక అంత సూత్రం ఉంది, మీరు గమనించండి, మార్పు అనే ఆ కీవర్డ్ అనమాట. అది ఎందుకు మళ్ళీ ప్రసవిస్తున్నాండి, తర్వాత వచ్చిన తరం వాళ్ళు ముఖ్యంగా ఈ మార్క్సిస్ట్ ప్రభావం కేవలం దానివల్ల ప్రభావం, మిగతాదంతా వేరనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కాదు, అది మీరు చెప్పినట్టు వ్యక్తికి సమాజానికి ఉండే ఈ సంబంధం

0: దాన్ని అర్థం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి రెండోది ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామీకరణ అనేటువంటిది అది ఎటువంటి ప్రభావాన్ని సమాజంలో తీసుకువచ్చింది అనే దాన్ని విస్మరించడం జరుగుతోంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ తరం ఒక 25 ఏళ్ల నుంచి రాస్తున్నటువంటి అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి చాలా ప్రతిభావంతులైన రచయితలు ఇవాడు ఉన్నారు. దానివల్ల కథా సాహిత్యం చాలా సంపన్నమైంది. అయితే ఈ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామీకరణ. ఈ దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి మార్పు, ఈ ప్రజాస్వామీకరణ అనేటువంటి స్వభావం, ఇది ఈ కంటెంపరీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటూ ఈ మార్పు ఈ కారణం వల్ల వస్తుంది. కవి అయినా అంతే, కథా రచయిత అయినా అంతే.
1: మనం థీరీగా చెప్పుకోవడం కంటే కొందరు వ్యక్తులు పేర్లు చెప్తే చాలా మందికి
0: సౌకర్యంగా
1: వాళ్ళ రచనలతో పరిచయం ఉంటుంది కదా. కొడవటిగడ్డ కుటుంబరావు గారు ఉన్నారు, బుచ్చుబాబు గారు ఉన్నారు, గోపీచంద్ గారు ఉన్నారు, చాగండి సోయాలు గారు ఉన్నారు, మీరు అన్నట్టుగా కరుణ కుమార్ గారు, తెన్నేటి సూరి గారు వంటి రచయితలు ఉన్నారు, పాత తరం రచయిత పాలకం పద్మరాజు గారు, ఇలాంటి రచయితలందరూ కూడా భిన్న భిన్నమైనటువంటి తీరుల్లో భిన్న భిన్నమైన భూమి కల్పించి వాళ్ళు రచనల్ని పాత్రల ద్వారా చెప్పించారు, ఘటనల ద్వారా చెప్పించారు. ఈ రకరకాలైనటువంటి ఇంత క్రితం ఉండేటటువంటి మల్లాద రామశాస్త్రి గారు గాని, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గాని, గుడిపాటి వెంకటచలం గారు గాని, లేకపోతే మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు వంటి వారు గాని, ఇతరత్ర మునుమణికి నరసింహారావు గారు గాని, బడిపాటి కామేశ్వరరావు గాని, వారు రచనలకి ఇతివృత్తాలు నేర్చుకోవడం గాని, వాళ్ళు పాత్రలు చిత్రీకరించేటువంటి విధానం గాని, మీరన్న ప్రాతిపదికి వస్తాం. ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది ఏర్పడింది కనుకే మీ భావనలో మీ అభివ్యక్తిలో రకరకాలైనటువంటి మార్పులు జరగడానికి హేతువైంది. అసలు వచనంలో రచనా విస్తృతి జరగడానికి ప్రాథమికమైన కారణం ఈ ప్రజాస్వామికీకరణ అని నిస్సందేహంగా చెప్పచ్చు. అది సాహిత్యం అంటే పూర్వకాలంలో పద్యంలో కథ రాయడం, కావ్యం అని పేరు పెట్టండి లేకపోతే ప్రబంధం అని పేరు పెట్టండి, ఏ పేరు పెట్టినా
0: కథలో
1: రాయబోతులు పద్యంలో కథ చెప్తారు. అది కాకుండా వచన సాహిత్యం అనేది అభివృద్ధి కావాలని వీరేశరంగం గారి దగ్గర నుంచి ప్రారంభిస్తే, అక్కడి నుంచి వాళ్ళు ఒక ఉద్యమ దీక్షతో వాళ్ళు పూనుకొని రావడం వల్ల భాష విషయంలో పరిణామానికి గిడుగు రామూర్తి పంతులు గారు వంటి వారు కృషి చేయడం వల్ల ఇటువైపు భావజాలము, అటువైపు అభివ్యక్తి ప్రధానమైన భాష, ఈ రెండింటిలో పరిణామాలు కలుపుకుంటూ ప్లస్ ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటిది కూడా సమాజంలో ఒక కొత్త తరహా సాహిత్య ఆవిర్భావానికి హేతువైంది. కథా రచయితల్లో ప్రతిభావంతులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని రకరకాల అంతరవుల్లో అర్థం చేసుకున్న వాళ్ళు రచనలు నిర్వహించడం వల్ల ఈ మంచి పరిణామం తెలుగు కథకి సంభవించి ఇన్నేడు నడుచుకుంటూ.
0: ఇప్పుడు మీరన్న చివరి 6 వాక్యాలే యాక్చువల్ గా 1960ల తర్వాత దశకం తర్వాత వచ్చినటువంటి మార్పులకి మీరు ఒక భూమికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ కొత్త మార్పు అయినా దానికి పూర్తిగా కొత్తదనం ఉండదు, దాని వెనకాల కొంత ఉంటుంది. ఒక నేపథ్యం భూమి తర్వాతే అందులో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రజాస్వామీకరణ వల్ల జరిగింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా గత కొద్ది కాలం నుంచి మనకు వచ్చిన మార్పు ఏంటంటే, ఒకటి కథా సాహిత్యంలో స్థానీయత ఒకటి ఏర్పడి వచ్చింది. ఇది వరకు పూర్తిగా లేదనలేము, కానీ ఇది ఒక కొత్త రకమైనటువంటి స్థానీయత. మనకి నైసర్గిక స్వభావాన్ని బట్టి ఆంధ్రదేశంలో అటు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తీర ఈ భాగాల నుంచి ప్రత్యేకించి స్థానీయత అనేటువంటి ఒక దీంతో అక్కడి నుంచి కథా రచయితలు ప్రాంతీయమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు, అక్కడ సామాజిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ల సమస్యలు, రకరకాల సమస్యలు, వీటిని కథా వస్తువులుగా చేసి రాయడం అనేది తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు అండి. దీనికి సంబంధించిందే స్థానీయత. రెండోది ఏంటంటే మైనారిటీ, దళిత సాహిత్యం, ఈ రెండు, అటు మైనారిటీ, దళిత సాహిత్యం, ఈ రెండు కూడా దీనికి ఒక రకంగా అనుబంధంగానే పద మంచిది కాదు. దీని వల్ల వచ్చినటువంటి ఇటీవల కాలం వచ్చిన మార్పులు,
1: ఎందుకంటే
0: మార్పులు వచ్చాయి. ఇది కూడా కథా సాహిత్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పుల్లో చాలా చెప్పుకోదగిన మార్పు.
1: పూర్వకాలంలో సంస్కర్తలు అనేటటువంటి వాళ్ళు, ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి రాయడం అనేది కాకుండా ఇప్పుడు
0: వాళ్ళ గురించి,
1: వాళ్ళ కష్ట సుఖాల గురించి,
0: వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది
1: ఇతరులు గమనించాలి. కొత్త విషయాలు,
0: కొత్త సహజం అది, ఎందుకంటే అనుభవించే వాడు తెలుస్తుంది కనుక వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోవడం అనేది ఇది చాలా గొప్ప, చాలా అద్భుతమైనటువంటి మార్పు. అయితే ఇందులో ఒక చిన్న మాట కూడా చెప్పచ్చు మనం, ఇది తప్పకుండా ఆహ్వానం మంచిదే, కానీ ఒక నియమం పెట్టకూడదు. ఏంటి ఆ వర్గాల గురించి? ఆ రచయితలే అందులో పుట్టి పెరిగిన వాళ్లే రాస్తేనే అని కాకుండా అనుకోకూడదు.
1: సృజనాత్మక రచనకి కొన్ని నియమాలు ఏర్పరచడం అనేటటువంటి ప్రతి రచయితకి కూడా కొన్ని నియమాలు సొంతంగా ఏర్పరచుకోవడం ఉంటుంది కదా. ఇది ఏవో రూల్ పాస్ చేసినట్టుగా విధంగా
0: ఉండకూడదు. ఎందుకంటే ఇది సృజనాత్మక వ్యాపారం. అంటే ఇందులో రచయిత అంటే ఏ కవి అయినా రచయిత అయినా ఒక సమాజంలో ఉంటున్నాడు గనక ఒక సామూహికమైన వేదాన్ని సంవేదాన్ని వాడు అక్షరబద్ధం చేస్తాడు. అటువంటప్పుడు ఇదిగో మీరు దయచేసి ఇటు పక్క ఇక్కడ వరకే రండి రావద్దు ఆ తర్వాత అనడం అనేది అంత సమంజసమైన విషయం. వ్యక్తిగతంగా నేను అంగీకరించలేనది.
1: మనం మర్చిపోకూడదు ఒక విషయం చెప్పాల్సిందండి. ముందరి నుంచి కూడా స్త్రీలు కథా సాహిత్య రచనలో చేసినటువంటి అపురూపమైన కృషిని మనం విస్మరించకూడదు. స్థానాపతి రుక్మిణమ్మ గారు లాంటి వారి దగ్గర మొదలుపెట్టిన బండారచివాంబ గారు వాళ్ళందరూ ప్రాథమికంగా రచన. పాత తరం రచయితలు మాలతీ చంద్రు గారు లాంటి వాళ్ళు, రామలక్ష్మి గారు లాంటి వాళ్ళు, భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, తర్వాత పవన నిర్మల ప్రభావత్ గారు, ఐవిఎస్ అచ్యుతవల్లి గారు, ఈ రకంగా మన ఆచంట శారదాదేవి గారు ఆ తరాన్ని తర్వాత ఆధునిక యుగంలో ఇవాళ నేనమోన రాస్తున్నటువంటి రచయితులు అనేకమైనటువంటి రచయితులు స్త్రీ జనులకు సమయం. ఇప్పుడు స్త్రీవాదినుల యొక్క ఉద్యమం అనేది అలాంటి పెట్టిన కవిత్వంలో ఇంతవరకు చాలా కారణం 1980 వరకు సుమారుగా కవిత్వం రచయితులకు నిషిద్ధ వస్తువుగా ఉండగా అది కాదు అని నిరూపించడం అనేది అది అలా ఉంచడం మేజర్ కంట్రిబ్యూషన్. కాకుండా కథా రచనలో కొండేపూడి నిర్మల్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే షాజహానా ఇటువంటి రచయిత, ఎందుకంటే ఇప్పుడు పేర్లన్నీ వరుసగా ఎకరపడ్డం అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం కాదు. గనక చాలా మంది ఆ తరం నుంచి మొదలుపెట్టి ఆధునిక తరం వరకు, ఆధునిక అంటే ఇంచుమించు 2000 వరకు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే రచయితుల్లో కూడా ఇప్పుడు చెప్పిన భాష విషయంలో గాని భావన విషయంలో గాని తర్వాత సామాజికమైనటువంటి విషయాలని కథల్లో నిక్షేపించిన విషయంలో గాని స్త్రీలు చేసినటువంటి కృషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. కథా రచన అనేటటువంటి పెద్ద కృషిలో వారి
0: వంతుకి మొదటి నుంచి కూడా
1: ముందు వేయాల్సిన అవసరం
0: ఖచ్చితంగా. చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు.
1: తర్వాత నేను మిమ్మల్ని మరొక విషయం అడగాల్సింది ఏంటంటే మీరు కథా రచయితగా చాలా మంచి చక్కని ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తిగా సమకాలీనంగా అంటే సుమారుగా 60 వయస్సు ఇప్పుడున్న వాళ్ళంటే 40 క్రితం నుంచి లెక్కకు వేసుకుంటే ఎంచదగిన కథా రచనలో ఉండేటటువంటి ప్రయోగానికి సంబంధించి ఇప్పుడు త్రిపుర గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని విషయాల్ని మీరు ప్రస్తావిస్తే ఇంకా మన ప్రస్తావన ఇంకా ముగిద్దాం.
0: ఒకటి ఏంటంటే ప్రయోగం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రయోగం ప్రయోగం కోసం చేయకూడదు. ఆ వస్తువును బట్టి సందర్భాన్ని బట్టి ఇదిగో ఇట్లా చెప్తే ఈ అభివ్యక్తి దీనికి సరిగ్గా సూట్ అవుతుంది అనే దానికోసం చేయాలి అది. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రయోగాలు అట్లాగా చేస్తున్న సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ చాలా స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు తక్కువ అనే నా ఉద్దేశం.
1: పూర్వం అవుతారండి అటువంటి మన బుచ్చిబాబు గారని, త్రిపుర గారని, తర్వాత కొంతమంది మనస్తత్వ విశ్లేషణ అనేది ప్రముఖమైనటువంటి విషయాలు.
0: మనస్తత్వ విశ్లేషణ అనేది చాలా ప్రముఖంగా ఉండేది కొంతకాలం. కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా కథ చెప్పడం ఎలా చెప్పాలి ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ అంటే ముందు నాకు వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుంది అంటే ఒకళ్ళిద్దరు మినహాయిస్తే వాళ్ళకి ఈ క్రాఫ్ట్స్మెన్షిప్ మీద అధికారం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే విస్తృతమైన అధ్యయనం లేకపోవడం.
1: శ్రీశ్రీ గారు వెనక ఒకసారి
0: ఏ ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తుల గురించి అనడం కాదు.
1: శ్రీశ్రీ గారు ఇదే స్థూలంగా ఎందుకంటే ఇవాళ రచయితల గురించి మీరు ఏమనుకుంటారా అని ఒక 20 క్రితం అడిగినప్పుడు ద రిఫ్యూజ్ టు రీడ్ అన్నారు ఆయన. ఎందుకంటే విస్తృతంగా అధ్యయనం చేయాలి, ప్రిజుడిసెస్ ఉండకూడదండి.
0: ఇప్పుడు రచయితకి సాహిత్యానుభవం ఉండాలంటారు. సాహిత్యానుభవం అంటే అదే ఊరికే పుస్తకాలు చదవడం ఒక్కటే సాహిత్యానుభవం కాదు, దానికి వేరే పార్శ్వం కూడా ఉంది. మీరు అలా ఎక్కువ అధ్యయనం లేనప్పుడు ముఖ్యంగా ఆలోచించేటువంటి లక్షణం లేనప్పుడు నువ్వు ఏదైనా రాస్తే పాఠకుడు దాన్ని ఆలోచింపజేసేదిగా ఉండాలి. అదేం లేకుండా కేవలం న్యూస్ ఐటమ్కి ఒక వార్తా కథనానికి సృజనాత్మకమైనటువంటి కథనానికి భేదం అవుతుందని మనం మర్చిపోకూడదు.
1: అంతే కదండి, లావుగా రాస్తే నవలా సన్నంగా రాస్తే కదా అనుకునేదండి.
0: అట్లా
1: విచిత్రమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాదు.
0: కవిత్వం లాగే వాక్యం కింద వాక్యం రాస్తే కవిత్వం అయిపోతుంది అంట.
1: జగన్ స్వామి గారు అన్నారు లిరిక్ ఇన్ ప్రోజ్ అన్నారు కథనే.
0: అందులో చేయండి సమయాలు గారు ఆయన్ని.

0: ఏదో ఒక కారణం ఒక దీనికి జత కట్టాం కదా మనం. అంచేత ప్రతిభావంతుడైనటువంటి రచయిత ఎవరైనా ఏ ఆలోచన ధోరణి చెందిన ప్రాథమికంగా అతను సృజనశీలి, సృజనాత్మకత అది మనం మర్చిపోకూడదు. చేత ఇప్పుడున్న రచయితలు ప్రయోగాలు అట్లా ఉంచి అధ్యయనం తక్కువ, అది నా కంప్లైంట్. అది
1: అంచేత ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం అనిపిస్తున్నది ఏమిటంటే, ఈ 100 సంవత్సరాల కాలంలో ఊరికే కాలికమైనటువంటి పరిణామాలు రావడం అనేదే కాకుండా అనేక, ఇప్పుడు ఏమిటంటే అనేక ఉద్యమాలు వచ్చాయి, అనేక ధోరణులు వచ్చాయి, అనేకమైన ప్రయోగాలు జరిగాయి. వీటన్నింటినీ కనుక ఒక్కసారి మనం ఒక విహంగ విలోకనం అన్నట్టు చేసినట్టయితే ఇతివృత్తంలో మార్పులు వచ్చాయి, తర్వాత కథని చెప్పే విధానంలో మార్పులు వచ్చాయి. చాలా సమర్థులైనటువంటి రచయితలు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ దృష్టిలో చూసుకున్నప్పుడు ఈ 100 సంవత్సరాల కాలంలో ఒక సాహిత్య ప్రక్రియగా, పూర్వం మనం ఒక 1000 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నప్పుడు అనువాద యుగం అని అనకూడదు నిజానికి, మహాభారత యుగం కానివ్వండి, శ్రీనాథుడి యుగం కానివ్వండి, తర్వాత వచ్చిన ప్రబంధ యుగం కానివ్వండి, వీళ్ళంతా ఒక సుమారు 1000 సంవత్సరాల కాలంలో పద్య కవిత్వానికి, పద్య సాహిత్యానికి ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసి పద్యగత రచన విషయంలో కానివ్వండి, ఈ ఇతివృత్తం సరి ఏదో పరిమితమైనటువంటి కొన్ని పరిమితులు ఉన్న వ్యక్తిగత ప్రతిభ వల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేశారో అంతకు మించినటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఇచ్చేటటువంటి మీరన్నట్టు ఈ ప్రజాస్వామికీకరణ అనేటటువంటి అదనపు సౌకర్యం వల్ల, సామాజిక దృక్పథం వల్ల, రచయితల సామర్థ్యంలో మార్పుల వల్ల, తర్వాత రకరకాల వర్గాల నుంచి రచయితలు ముందుకు వచ్చి వారి వారి జీవన విషయాల్ని రచనలో చిత్రించడం వల్ల కథా సాహిత్యం చాలా పరిపూర్ణమైంది, సంపూర్ణం అయ్యే స్థితికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకా ఈ అధ్యయనశీలతని వీటిని రచయితలందరూ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా పఠనీయత, రీడబిలిటీ అంటాం, ఆ రకమైనటువంటి ధోరణి పోకుండా అధ్యయనశీలతని రచయితలు కోల్పోకుండా కృషిని కొనసాగించినట్టయితే ఈ 100 సంవత్సరాల కథ అనేటటువంటి జరిగిన ఈ నేపథ్యం మరింత విస్తృతంతో మరింత ఉజ్వలంగా ముందుకు నడిచే అవకాశం ఉందని మనం చెప్పుకోవడానికి వెనుకాడక్కర్లేదు శాస్త్రి గారు.
0: అవునండి, కథకి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, ఉండాలని మనం ఆశిద్దాం.
1: అది ఆశిద్దాం.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 100 ఏళ్ల తెలుగు కథపై శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తల్లావజుల పతంజలి శాస్త్రి గారుల సంభాషణ విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
3: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
3: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
3: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
3: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అందమైన అనుభవం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమం తర్వాత విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, చిత్రం 4 స్తంభాలాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. ఫిలిం గీతాలు వింటున్నారు కార్యక్రమంలో, తర్వాత విందాం. బెల్లిరాజ్ దీపా పాడిన వెన్నెలకంటి గీతం, చిత్రం అనంతపురం 1980, సంగీతం జేమ్స్ వసంతన్.

0: ಅನುಮಾನವೂ ನೀಡಿದ
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

కార్యక్రమంలో తర్వాత విందాం. పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం లేత మనసులు.

0: ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు, తర్వాత విందాం. ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం గూడచారి 116.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3 భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975 రాచరికం నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశమిస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960 మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం May 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు CBSE ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు సెమీఫైనల్స్లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణశ్యామల వీరు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా శ్రీమతి జొన్నలగడ్డ శైలజ ఆలపించిన లలిత గీతాలు

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణాశ్యామల ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాల వింటారు. ముందుగా మన్మధుడు చిత్రం నుంచి వేణు సుమంగళి పాడారు, గీత రచన సిరివేనెల

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిన్నే పెళ్ళాడత చిత్రం నుంచి రాజేష్ పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

మీరింతవరకు చిత్ర తరంగిణి ఫిలింకి తలవిన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
0: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనే స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
3: తిరుపతి జిల్లాలోనేటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదే విధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ, ఏదైతే మహిళా యూనివర్సిటీ, వీటన్నిటిలో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్, వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 డేస్ అమరావతి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
0: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిక గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
4: ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లేవాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేశారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్
0: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనిత వాణి స్త్రీల కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఈనాటి వనిత వనశీల కార్యక్రమంలో కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం వింటారు.
5: సీజనల్ పంటలున్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఏ ఎండక అగొడుగు అనేది సామెతే అయినా, దాని అర్థం వేరే అయినా, ఏ సీజన్కు ఆ దుస్తులు అన్నది నేడు నడుస్తున్న నాగరికత. కాలం మారిందంటే చాలు, ఆ వాతావరణ ప్రభావం ముందుగా కనిపించేది మనిషి శరీరంపైనే. కాబట్టి ఆ ప్రభావం ఒంటికి హాని చేయకుండా కాపాడుకోవటానికి దుస్తులు చాలా అవసరం. మనిషి ఆకారాన్ని బట్టి, ఒడ్డు పొడుగుల్ని బట్టి దుస్తుల రకాల్ని రంగుల్ని ఎన్నుకోవడం ఒక పద్ధతి అయితే, సీజన్కు అనుగుణంగా మనకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే దుస్తుల్ని ఎన్నుకోవడం అవసరంగా మారిన అలవాటు. వేడి వాతావరణంలో కాటన్ దుస్తులు హాయిని కలిగిస్తాయి. తేమను పీల్చుకుని శరీరానికి అనువుగా ఉండే కాటన్ కుర్తీలు, చీరలు, చిన్నపిల్లల ఫ్రాక్స్, ఇలా అన్ని వయసుల వారికి నప్పే రకరకాల దుస్తులను వెరైటీ డిజైన్లలో ఈ వేసవిలో ఎంచుకోవచ్చు. చీరకట్టులో అందమున్నా కుర్తీలో సౌకర్యం ఉంటుందని గట్టిగా నమ్మే మగువలు ఎందరో. అలాంటి వారికి, ఉద్యోగాలు చేసేవారికి సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయటానికి అనువుగా అనేక రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో కాటన్ లైట్ వెయిట్ చీరలు ఇచ్చినంత హాయి ఇంకా ఎలాంటి వాటిలోనూ దొరకదంటారు చీరలను అమితంగా ఇష్టపడే వనితలు. నిజమే, సింపుల్ ప్రింట్స్తో లేత రంగులకు జోడీగా మంచి రంగుల మేళవింపుతో మలచిన చీరలు ఈ సమ్మర్ సీజన్లో మగువల మనసులు దోచే కాటన్ చీరలు. లేత రంగుల్లో ఎంచుకుంటే మనసుకు శరీరానికి హాయిగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే తెలుపు రంగు మీద ప్రింట్స్ ఎంచుకోవడం మంచిది. పుట్టిన పిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారి దాకా ఈ కాటన్ మెత్తదనాన్ని ఈ వేసవి కాలంలో హాయిగా ఆస్వాదించవచ్చు. వదులుగా ఉండే కాటన్ డ్రెస్సులు వేసుకుంటే మండుటెండలో కూడా పండు వెన్నెల్లో ఉన్న అనుభూతిని కొంతవరకు పొందవచ్చు. ఎండాకాలంలో స్వాంతననిచ్చే కాటన్ వస్త్రాలకు చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే లక్షణం కూడా ఉండటంతో ఈ వస్త్రాలను ఎండాకాలంలోనూ చలికాలంలోనూ ఎంచుకోవచ్చు. కాటన్ దుస్తులను ఎక్కువగా క్యాజువల్ వేర్లో భాగంగాను ఆఫీస్ వేర్గాను వాడుతుంటారు. ఇవి చాలా హుందాతనాన్ని ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలు వీటి మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే ఇవి ఏ కాలంలోనైనా కంఫర్టబుల్గా ఉంటాయి. ఖాదీ వస్త్రాలు కూడా ఈ వేసవి కాలానికి సరైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ రకమైన దుస్తులకి చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగించే గుణం కలిగి ఉంటాయన్నది చాలా కాలం నుండి అనుభవంలోనిదే. ఆ అనుభవం ఉన్నవారు అప్పుడు ఇప్పుడు కూడా ఖాదీ వస్త్రాలకే మొగ్గు చూపుతున్నారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఖద్దరు వస్త్రాలు కేవలం మగవారికే అనుకుంటే పొరపాటే, మగువలకు కూడా చాలా బాగా నప్పుతాయంటే అతిశయోక్తి కాదు. ఖద్దరు దుస్తులలో రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఖాదీలో కాటన్ వెరైటీ ఉన్నట్లుగానే ఖాదీ సిల్క్ మరియు ఊలు నుండి తయారు చేయబడిన ఖద్దరు వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లెనిన్ వస్త్రాలు కూడా వేసవి కాలానికి అనువైన దుస్తులుగా వాడుకోవచ్చు. ఈ రకమైన వస్త్రాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇప్పుడు ఆధునిక హంగులు అద్దుకొని రకరకాల డిజైన్లలో ఈ వేసవికి అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులు కూడా కాటన్ లాగానే తేమను పీల్చుకుని శరీరానికి హాయిని కలుగచేస్తాయి. రేయాన్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన దుస్తులు కూడా వేసవికాలం వాతావరణానికి అనుకూలంగానే ఉంటాయి. ప్యూర్ రేయాన్ వస్త్రాలు తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. ఇవి కాటన్ లాగా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ వేడి వాతావరణానికి రకరకాల డిజైన్లలో ఈ వస్త్రాన్ని డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేరుగాను ఆఫీస్ వేరుగాను డిజైన్ని బట్టి పార్టీ వేరుగా కూడా ఈ రకమైన దుస్తులు వేసవి కాలానికి అనుకూలమైనవిగా పరిగణించవచ్చు. స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ కూడా చలికాలానికి ఎండాకాలానికి అనుకూలంగా ఉండే వస్త్రంగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతున్న లెగ్గింగ్స్ ఈ జాబితాలోకి వస్తాయి. మెత్తగా ఉండి తేమను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వల్ల ఈ కాలాల్లో అనుకూలంగా ఉంటాయి. అభిరుచిని బట్టి వస్త్రాన్ని దుస్తుల డిజైన్ని ఎంచుకోవడం అందరికీ అనుభవమే. అలాగే ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మనదైన స్టైల్ స్టేట్మెంట్ని ఏ కాలంలోనైనా చూపించడానికి అనుకూలంగా దుస్తుల డిజైన్ చేసుకుంటే నలుగురిలో గుర్తింపును సంపాదించుకోవచ్చు. డిజైన్కి తగినట్లుగా మరియు సీజన్కి తగిన రంగులను కూడా పరిగణించుకున్నట్లయితే మరింత హుందాతనాన్నిచ్చే దుస్తులను మీ సొంతం చేసుకున్నట్లే. టాలెంట్, వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో పాటు మనం ధరించే బట్టలు కూడా ఇతరులను ఆకట్టుకునేలా హుందాగా ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్కి కార్పొరేట్ కార్యాలయాలు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం మనకి తెలిసిన విషయమే. డ్రెస్సింగ్ మన గురించి ఎదుటివారికి ఒక అభిప్రాయానికి రావటానికి చాలా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. రకరకాల పరిశోధనల్లో మనిషికి డ్రెస్సింగ్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చక్కగా విశ్లేషించి చెప్పడం జరిగింది. కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా కాటన్, రేయాన్ వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ఎక్కువగా ఎంచుకోవడం గమనించవచ్చు. ఈ రకమైన దుస్తులు కంఫర్టబుల్గా ఉండటమే కాక హుందాతనాన్ని కూడా ఇస్తాయి. నిజానికి దుస్తులలో అనేక రకాల ఫ్యాషన్ స్టేట్మెంట్స్ రూపొందించుకోవటానికి అనువైన సీజన్ చలికాలం. ముఖ్యంగా పట్టుచీరలు, డిజైనర్ బ్లౌజులు, హెవీ వర్క్స్ ఉన్న డ్రెస్సులు ఈ కాలంలో ధరించినా అంత అసౌకర్యంగా ఉండదు. సింథటిక్, క్రేప్, బెనారస్, రాసిల్క్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, షిఫాన్, జార్జెట్ వంటి రకరకాలైన దుస్తులను ఈ చలికాలానికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. చలికాలంలో ఊలు వాడకం ఎక్కువగా ఉంటుంది. స్వెటర్లు, షాల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్యాషన్గా ఉండే లెనిన్ ష్రగ్గులను కూడా ఈ చలికాలానికి హాయినిచ్చే వస్త్రాలుగా చెప్పవచ్చు. ఫుల్ హ్యాండ్ షర్టుల మీద స్లీవ్లెస్ స్వెటర్లు ఓ స్టైల్. పాత రోజుల్లో అన్నదమ్ములు ఒకే రకం, ఒకే రంగు స్వెటర్లు కొనుక్కుంటే వారి పేరులో ఓ అక్షరాన్ని అమ్మలు డిజైన్లా కుట్టడం ఓ తీపి జ్ఞాపకం. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తేలికగా సౌకర్యంగా ఉండే పొడవు చేతులున్న స్వెటర్లు వేసుకోవడం అవసరం. తలకు చలి తగలకుండా టోపీలు ధరించడమే కాకుండా చెవులు, మెడ కింద భాగం వరకు కప్పి ఉంచే టోపీలను ఎన్నుకోవడం మంచిది. చలికాలంలో లెదర్ కోట్స్ కూడా కొంతమంది వాడటానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలకు, పెద్దవారికి కూడా రకరకాల ఫ్యాషన్లను అనుసరించటానికి అనువైన ఈ చలికాలంలో వెల్వెట్ వస్త్రాలకు సింథటిక్, క్రేప్ అలాగే నెట్టెడ్ వస్త్రాలను మ్యాచింగ్ చేసి రకరకాల ఫ్రాక్స్ను పిల్లలకు డిజైన్ చేయవచ్చు. ఈ కాలంలో లేయర్డ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ బ్లౌజులు, స్టోన్ వర్క్స్ ఇలా ఒకటేమిటి రకరకాల ఫ్యాషన్లకు అనువైన కాలం చలికాలం. ఈ కాలంలో నిండు రంగులు ఎక్కువ సందర్భాలలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒంటి రంగుని బట్టి దుస్తుల యొక్క రంగుని, పర్సనాలిటీని బట్టి డిజైను మరియు వస్త్రాల్ని ఎంచుకుంటే మరింత అందం మీ సొంతమవుతుంది. కాలానికి అతీతంగా వస్త్రాలని మన దుస్తులకి ఉపయోగించుకున్నట్లయితే కంఫర్టబుల్ ఫీలింగ్ని కోల్పోతాము. వాతావరణాన్ని బట్టి దుస్తుల ఎంపిక, రంగుల ఎంపిక ఉన్నట్లయితే శరీరం, మనసు హాయిగా ఉంటుంది. చెప్పా పెట్టకుండా వచ్చే వానలో తడిసినా త్వరగా ఆరిపోయే క్రేప్, జార్జెట్, షిఫాన్ వంటి తేలికైన దుస్తులు ధరించడం వల్ల వానాకాలంలో వచ్చే ఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు. వాతావరణం చల్లగా ఉండటమే కాక మబ్బు పట్టి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో వాతావరణాన్ని కలర్ఫుల్ చేసేలా రంగురంగుల దుస్తులను ధరిస్తే సమయానికి తగినట్లుగా ఉంటుంది. వానాకాలంలో జీన్స్ రకాల దుస్తులు కొంత అసౌకర్యం కలిగిస్తాయనే చెప్పవచ్చు. కనుక ఈ కాలంలో డెనిమ్ వస్త్రాలను వాడకపోవడమే మంచిది. రెగ్జిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ వానాకాలంలో లాంగ్ ఫ్రాక్స్, లేయర్డ్ ఫ్రాక్స్ ని కూడా వాడకపోవడమే మంచిది. షార్ట్ టాప్స్, క్యాప్రి ప్యాంట్స్ ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. జర్కిన్స్, ష్రగ్స్ వంటివి వాడుకోవచ్చు. ఒక సీజన్లో కంటికి నచ్చినవి, ఒంటికి నప్పినవి మరొక సీజన్లో కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. మనసుకి, శరీరానికి హాయినిచ్చే వస్త్రాలని ఎంచుకుని వాతావరణానికి అనువుగా దుస్తులను మలుచుకొని ధరించినట్లయితే ప్రకృతిలోని మార్పులను హాయిగా ఆస్వాదించవచ్చు. జూట్తో తయారు చేయబడిన దుస్తులు కూడా మార్కెట్లో రకరకాల డిజైన్లలో లభ్యమవుతున్నాయి. ఈ రకమైన దుస్తులు చలికాలంలో కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పవచ్చు. చాలామంది మహిళలు సీజన్తో సంబంధం లేకుండా తమకు నచ్చిన లేదా వారికి అలవాటైన దుస్తుల్నే ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు లేదా అలవాటు పడతారు. దానివల్ల అనుకోకుండా ఎదురయ్యే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా సీజన్ని అనుసరించి దుస్తుల్ని ఎంపిక చేసుకుంటే పనుల్లోనే కాదు ప్రయాణాల్లో కూడా హాయిగా ఉంటుంది. కొన్ని రకాల దుస్తుల వల్ల కొంతమందిలో స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాలి. జూటు, సింథటిక్ మొదలైన కొన్ని వస్త్రాలు ఒంటికి పడకపోవడం వల్ల కొంతమందిలో ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నివారించుకోవటానికి ఒంటికి సరిపడని వస్త్రాలను గమనించి దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. సమ్మర్లో హాయిగా అనిపించే కాటన్ దుస్తులు వర్షాకాలంలో అనుకూలంగా ఉండవు. వర్షంలో తడిసినప్పుడు శరీరానికి అంటుకుపోయి అసౌకర్యాన్ని కలుగజేస్తాయి. దీనివల్ల కొందరిలో స్కిన్ ర్యాషెస్ వచ్చి చర్మ సమస్యలకు దారి తీయవచ్చు. వానాకాలానికి తగిన ఫ్యాబ్రిక్స్ ని ఎంచుకున్నట్లయితే వర్షాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మార్కెట్లో కొన్ని ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి. చిన్నపిల్లల విషయంలో దుస్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు గ్రాండ్ లుక్ కోసం కాలంతో సంబంధం లేకుండా హెవీ ఫ్యాబ్రిక్స్ వర్క్స్ ఉన్న దుస్తులు కొంతమంది వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంతో అసౌకర్యానికి లోనవుతూ ఉంటారు. పిల్లల విషయంలో ఎక్కువ సింపుల్గా ఉండే వాటిని ఎంచుకుంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దుస్తులలో వాడే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మెత్తగా ఉండే వస్త్రాలను ఎంచుకుని వివిధ రకాలైన మోడల్స్ లో ఫ్రాక్స్ ని డిజైన్ చేయడం వల్ల పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు. కాలానుగుణంగా వస్తున్న వివిధ ఫ్యాషన్లను అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే వస్త్రాలను వాడుకున్నట్లయితే ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్లో సౌకర్యవంతంగా ఉండే ఫ్యాషన్ను అందంగా మలుచుకోవచ్చు. ప్రకృతిలో మార్పులని హాయిగా ఆస్వాదించాలంటే వస్త్రాల రకాలలోనే కాక రంగుల ఎంపికకు కూడా ప్రాధాన్యతనివ్వవలసి ఉంటుంది. ఎండాకాలంలో లేత రంగులను, చలికాలంలో ముదురు రంగులను ప్రాధాన్యత ఇస్తే ఆకర్షణీయంగాను ఆహ్లాదంగానూ కనిపించవచ్చు. వస్త్రాల నాణ్యతలోనూ రంగుల ఎంపికలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటే ప్రతి కాలానికి మన దుస్తులను ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అలాగే వానాకాలంలో లేత రంగులు, ముదురు రంగుల కాంబినేషన్ మంచి లుక్ని ఇస్తుంది. ప్రకృతి ప్రసాదించే అన్ని కాలాలు అందంగానే ఉంటాయి. వాటిని మనం ఆస్వాదించాలంటే అనుకూలమైన వస్త్రాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. కాలాన్ని అనుసరించి రంగుని ఎంచుకోవడం ఒక పద్ధతి అయితే మన ఒంటి రంగుకి సరిపడా షేడ్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ట్రెండ్ని అనుసరించి కూడా రంగుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. అలాంటప్పుడు ముదురు రంగుల్లో ఉండే రకరకాల షేడ్స్ని, లేత రంగుల్లోనే వివిధ షేడ్స్ని మన అభిరుచి మేరకు కాలానికి తగినట్లుగా ఎంచుకుంటే ట్రెండీగా కనిపించవచ్చు. అలాగే సౌకర్యంగానూ ఉండవచ్చు. అన్ని రంగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే దుస్తుల విషయంలో కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఏ కాలంలోనైనా ఏ రకం దుస్తుల్ని అయినా ధరించగలిగే సౌకర్యాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్స్ శాస్త్రవేత్తలు అందుకు తగిన వస్త్రాన్ని తయారు చేశారట. ఈ దుస్తులు ధరిస్తే ఎండాకాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయట. శరీరానికి చెమట పట్టినప్పుడు ఈ వస్త్రం గుర్తిస్తుందిట. అలాగే తేమగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడిని కలిగించే గుణం ఈ రకం వస్త్రానికి ఉన్నట్లు, కార్బన్ నానోట్యూబుల పూత పూయడం ద్వారా వీటికి ఈ ప్రత్యేక లక్షణాలు వస్తాయని వారు తెలిపారు. కాలంతో పాటు వివిధ ట్రెండ్స్ ని అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ రకమైన అరేంజ్మెంట్ తప్పనిసరి. క్యాజువల్స్ నుండి పార్టీ వేర్ వరకు మరియు అకస్మాత్తుగా జరిగే మీటింగ్స్ కి అనుకూలమైన వస్త్రాలను, వాటికి సంబంధించిన అరేంజ్మెంట్ ను వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే ప్రతిరోజు చాలా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగును ఉపయోగించడం, అలాగే వానలో కూడా గొడుగును లేదా రెయిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం అవసరం. చలికాలంలో వెచ్చగా ఉండే జర్కిన్లు, అలాగే ఫ్యాషనబుల్ వస్త్రాలు ఇష్టపడేవారు స్ట్రగ్స్ లో ఉలెన్ స్ట్రగ్స్ ఎంచుకోవచ్చు. చలికాలంలో లాంగ్ కోట్స్ కూడా వాడుకోవచ్చు. అన్ని కాలాల్లోనూ వస్త్రాల ఎంపిక ఒక ఎత్తైతే వాటిని గురించి తీసుకునే జాగ్రత్తల వల్ల దుస్తుల నాణ్యతను ఎక్కువ కాలం పదిలంగా కాపాడుకోగలుగుతాము. వేసవి కాలం రాగానే చలికాలానికి సంబంధించిన ఊలు దుస్తులను, స్వెటర్లను, షాల్స్, రగ్గులు లాంటి నిట్టెడ్ దుస్తులను ఎండలో ఆరబెట్టి తర్వాత భద్రపరుచుకుంటే మన్నికగా ఉంటాయి. వేసవి కాలానికి వీడుకోలు పలికే సమయంలో కాటన్ వస్త్రాలన్నిటికీ గంజి పెట్టుకుని ఐరన్ చేసిన బట్టలను పొందికగా సర్దుకున్నట్లయితే అకేషనల్ గా ఉపయోగించుకోవటానికి అనువుగా ఉంటాయి. అలాగే వర్షాకాలం రాగానే లాంగ్ గౌన్స్ ని, కాటన్ దుస్తులని జిప్ బ్యాగ్స్ లో పెట్టి భద్రపరచుకుంటే పదిలంగా ఉంటాయి. వార్డ్రోబ్ లో తేమను పీల్చుకునే అబ్జార్బెంట్స్ కానీ నాఫ్థలిన్ బాల్స్ కానీ వాడుకున్నట్లయితే దుస్తుల మన్నిక మరింత పెరుగుతుంది. చివరిగా అవసరానికి మించకుండా, అలాగే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ అరేంజ్మెంట్ ఉన్నట్లయితే చూడటానికి, అలాగే ఎంపిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.
4: మీరు ఇంతవరకు కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

తుల మూగ భాషల రాగ భావములెరిగి తరువులు తలలు తిప్పే కలరు తొమ్ములు గల ముగిప్పే.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇలాంటి వంటవాణి కార్యక్రమంలో ఖర్జూరంలోని పోషక విలువలు విశేషాలు వింటారు.
3: సీజనల్ పంటలు ఉన్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే ఖర్జూరంలోని పోషకాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటి చూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది.

ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత విందాం ఉషా ఉత్తప్ బప్పీ లహరి పాడిన పాట డిస్కో డాన్సర్ చిత్రానికి.

మార్నింగ్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం గైడ్ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

టీన్ టైంలో, తర్వాత విందం, దిల్ వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి కుమార్ సాను లతా మంగేష్కర్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866248812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీకెంతో ఇష్టమైన యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం. మరి మీరందరు సిద్ధంగా ఉంటే నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఏమంటారు? మొదటి ప్రశ్న ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తుంది, వినండి జాగ్రత్తగా. కొంచెం రాసుకున్నా పర్వాలేదు, పెన్ను పేపర్ తీసుకోండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైందా? సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248812 నెంబర్కి. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైంది కదా ప్రశ్న. 0866248812 నెంబర్కి ఆన్సర్స్ని సెండ్ చేయండి. మనకి పంపిస్తున్నారు, చూద్దాం. ముందుగా మనకి పంపించారు గుడ్ ఈవినింగ్ అని మాత్రమే టైప్ చేశారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి. వీరెవరంటే ఫణిరాజు, నెల్లూరు నుంచి. ఓకేనా, ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. తర్వాత మనకి మెసేజ్ పెట్టారు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి ఆన్సర్ తెలిస్తే నేను అడిగిన ప్రశ్నకి వెంటనే సెండ్ చేయండి, చూద్దాం. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ మీది అనిపిస్తే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా చందంపేట నుండి వీరు దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత వీరెవరంటే ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి లక్కవరం, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సెరపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఎవరంటే రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి పంపించారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇక నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు రాంబాబు సుశీల నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఎంసి రెడ్డి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, చిల్కా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే చొల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం,
నాగేంద్రప్ప ఉడేవు, మీరు కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి భూమేష్ కొత్తపల్లి, కొత్తపల్లి మెట్ట అక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైతే ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం చంద్రులూరు విష్ణు, సాయి మౌనిక, వీరు పేర్నమిట్ట అక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. చెన్నకేశ్వరరావు పంపించారు అత్తిల్ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత అశోక్, రమ్య ఫ్యామిలీ మెంబర్స్, వీరంతా ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, వెస్ట్ గోదావరి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి పంపించారు. మీరు కొంచెం కరెక్ట్గా పంపించండి. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు. హాయ్ చెప్తున్నారు, మీకు కూడా హాయ్ అండి. అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం. నెక్స్ట్ డాక్టర్ కేవీరావు పంపించారు తణుకు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాణి ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే మనకి గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కుంచి రామూర్తి, కుంచిమానిపేట నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం కాకర రాజ్కుమార్, లావణ్య రాజోల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సీను వావెళ్ళ, నెల్లూరు నుంచి పంపించారు. కాకపోతే ఆన్సర్ అయితే ఏమి చేయాల శ్రీను గారు. ఓకే, తర్వాత చూద్దాం మనకి పంపించారు వరగంటి బద్దరి విశాల, నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే రాశారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారండి విశాల గారు. తర్వాత చూద్దాం అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి జనార్దన, కుసుమ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం దంపూరి, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, వీరు ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరెవరంటే పంపిన వారు అని రాశారు, కోట మన్మథరావు శోభారాణి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మిడతల రామమూర్తి, వరవకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు వేదాయపాల నుంచి మనోజ్, తనోజ్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీకు కరెక్ట్గా అనిపించింది ఆన్సర్ అని. తర్వాత చూద్దాం శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం దడిపట్ల కోటేశ్వరరావు, అత్తిల నుంచి పంపించారు ఇప్పుడు. కాకపోతే అటు ఇటుగా కాకుండా కరెక్ట్గా పంపించండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదన్నా. ఓకేనా, తర్వాత మనకి పంపించారు మళ్ళీ నల్గొండ నుంచి, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం హంపాపురం గ్రామం, చిరంజీవి, నాగభూషణం, వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత చూద్దాం ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి జవాబు అంటూ ఓకేనండి, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం ఆర్ఎస్వి నరసింహరావు, చించినాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి.
ఓకే టీన్ టైంలో పాట బాగుంది అంటున్నారు అంతే కదా. ఓకే వీరు రాసి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, కారంచేడు మండలం నుంచి తెల్లగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఇక్కడ అయితే ఏమీ లేదు. ఓకేనండి, రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఎవరు పంపించారంటే కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మూడు ఆన్సర్లు రాశారు. ఎందుకని దానిలో ఒకటే రాయండి, ఆ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒక ఆన్సరే ఉన్నది అదే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి మళ్ళీ మనకి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఓకే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, ఓకే ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి పంపించారు, వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చంద్రలూరు విష్ణు సాయి మానిక పేర్నమెట నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బి శివకు

లాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరు పంపించారంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? అది ప్రశ్న. ఓకేనా, ఇక తర్వాత చూద్దాం. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం నుంచి పంపించారు. ఓకే రండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కాకర రవి రాజ్కుమార్ రాజోల్ నుంచి, ఓకేనండి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ఎవరంటే రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మీరు రామకృష్ణయ్య సుభాష్ ఏనమడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కేదర్ వీరేష్ రాజోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు రాసి పంపించారంటే మనకి పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రోహన్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, దర్శన్ కూడా నెల్లూరు నుంచే రాసి పంపించారు. వీరు చెరొక ఆన్సర్ రాశారు, ఒకటే రైట్ దానిలో. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా రమేష్ వర్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే మిడతల రామ్మూర్తి ఇవరకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫణిరాజు నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నల్గొండ నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే కోట మన్మధరావు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాలి నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, రాంభూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ దైదా భిక్షం వెంకటి వీళ్ళు మిర్యాలగూడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు బి శివకుమార్ నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రామకృష్ణయ్య సుభాషిణి ఎనమడుగు నుంచి, ఇందా పంపించారు కదా మీరు రైట్ ఆన్సర్ని, ఓకే అండి. తర్వాత చూద్దాం, కేశవరావు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శీను నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరంటే దేవులపల్లి హనుమంతరావు తెలంగాణ నుంచి వీరు, ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే ఇందిరాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత చూద్దాం, ఒంగోలు నుంచి ఎం రావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బిట్రా వీరమోహన్ నిర్మలాదేవి రాజోల్ నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న,
సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగితే రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం. సోషల్ స్టడీస్ ఇది చరిత్ర, సంస్కృతి, భూగోళం, పౌరశాస్త్రం వీటికి సంబంధించింది. మిగతా మూడు

సహజ సిద్ధమైన సూత్రాలు, తర్వాత రసాయన పదార్థాలు వీటితో మిళితమై ఉంటుంది లాజిక్స్ గణిత శాస్త్రంలో. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, చిన్న సింపుల్ మ్యాథ్స్ ఓకేనా రాసుకోండి. 3+2 = 10, 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36 అయితే ఓకేనా. 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36 అయితే 6+5 ఎంత? అది ప్రశ్న. ప్రశ్న అర్థమైతే వెంటనే రాసి పంపించండి 0866-24888-12 నెంబర్కి. 3+2 = 10, 4+3 = 21, 5+4 = 36, 36 అయితే 6+5 ఎంత? అది ప్రశ్న. రాసి పంపించండి త్వరగా.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న. ఓకేనండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రాన్ని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, భానుప్రకాష్ వీరు కూడా ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు రెండో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు కారంచేడు మండలం నుంచి తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు రాంగ్ ఆన్సర్. ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రశ్న అది. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రల రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు వరగంటి బద్రి విశాల వేదాయపాలెం నెల్లూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసల పద్మా గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. మీకు నేను లెక్కలో చెప్పాను కదా ఎలా వచ్చింది అనేది, 3+2=10 ఎలా వచ్చిందో మీరు తెలుసుకొని ఈ మూడిటికి 3+2=10, 4+3=21, 5+4=36, అయితే 6+5 ఎంత, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. ఓకే, తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రం అని రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇక తర్వాత బి శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇన్నమడగ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడ నుంచి రాసి పంపించారు ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చందులూరి విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా రాసి పంపించండి. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి పంపించారు సికింద్రాబాద్ నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే నంద్యాల నుంచి ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం పంపించారు ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు.

తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, ఇంకొల్లు నుంచి రాసి పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. హుస్సేన్ దాదా అక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం మనకి ఎవరు రాసి పంపించారంటే, భానుప్రకాష్ వావిల్లా వీరు రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ కేవీఆర్ తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు. ఓకేనండి, టైపింగ్లో మిస్టేక్ ఉందని ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు విశాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాంబాబు సుశీల వీరు నర్సాపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు, ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ వీరు దక్షిణ చిరువాల లంక నుంచి రాసి పంపించారు, ఆన్సర్ అంటూ మనకి ఒక కాగితం మీద మెసేజ్ చేసి పంపించారు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు మీరు, రైట్ ఆన్సర్ ఓకేనండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే చాలా క్విక్గా పంపించండి. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే ఎం రామ్మోహన్ రావు సత్యవతి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇషాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చిలుకా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలెం పౌలయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఓకే ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరంటే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం నుంచి అంత ఆన్సర్ ఎలా వచ్చింది, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గట్టుపల్లి నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ 6+5 అని అడిగానే, కాకపోతే ఆన్సర్ మీకు రైట్ ఆన్సరే వచ్చింది, ఎలా వచ్చిందో మరి. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే, వేలవర్తి పాటి రాధాకృష్ణమూర్తి సుధా వీరు ఎక్కడి నుంచి పంపించారంటే, మెల్బోర్న్ అక్కడి నుంచి పంపించారా, మరి ఇండియన్ నెంబర్ ఏమున్నది. ఓకే రైట్ ఆన్సర్, ఎనీవే రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, విజయ్ శేఖర్ వీరు నంద్యాల నుంచి పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, క్వశ్చన్ అండ్ ప్లీజ్ అని అడుగుతున్నారు, అయితే సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇక తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఓకే, బి శివకుమార్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి పంపించారు, క్వశ్చన్ వినలేదు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడే ట్యూన్ చేశా అని అడుగుతున్నారు. మనకి మిగిలింది ఇంకా 2.5 నిమిషాలే. తర్వాత చూద్దాం, కారంచేడు నుండి తెలగలపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ని. ఓకే తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే ఆన్సర్ రాసి పంపించారు, కాకపోతే పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లిశెట్టి నాగమణి ఒంగోలు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రజాక్ నెల్లూరు నుంచి
భానుప్రకాష్ వీరంతా కలిసి రాసి పంపించారు, కాకపోతే అందరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమావ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి పంపించారు మెడతల రామూర్తి వరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. తర్వాత ఇస్మాయిల్ భాయ్ జాకిర్ భాయ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరంటే చేబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సతీరెడ్డి అనుపర్తి నుంచి రాంగ్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న 3+2 అంటే 10 అన్నారు, 4+3 అంటే 21, 5+4 అంటే 36, అయితే 6+5 అయితే ఎంత అంటే 55. ఓకేనండి, ఓకే, ఇది నాటి యువలయ. చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కథం 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కథం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చి ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినో సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పని చేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్ళాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
2: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే. ఇస్లియే తూ యహా రహ కర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయీ. కామ్ కర్తే కర్తే దీన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
3: ఇస్కా భావార్థ్ మే తెలుగు మే బతాంగీ, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈ రోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా. అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
2: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేఖా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కీ ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
3: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
2: లోమ్డి కి కహానీ లిఖని తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ. ఫిర్ తోడి దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖతే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యోన్ నహీ ఆయీ? తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया, फिर कहानी पढ़ने को कहा।
3: अच्छा सुनो कुशवंत, नक्का कदव राय वलसी उन्नदि, नीनेम चेयालो नाकु अर्थं कावडं लेदु। मोदट भयं कारणंगा अडगलेदु, कासेपटि तरुवात अडिगिते उपाध्यायुरालु ना वैपु चूस्तू, समीना నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆగే పడో.
2: మే పడ్నే లగి మజేదార్ లగి మేతో पढ़ ही रही थी, पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी। वे अध्यापिका जी को दिखाने लगे। रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे। अध्यापिका जी ने उन्हें डांटा। इतने में 10 मिनट की छुट्टी हो गई। मैंने शमीम और ममता से खूब सारी बातें की, शाम को खूब खेला। दिन कैसे बीत गया यह पता ही नहीं चला।
3: अच्छा कुशवंत, तुमने अच्छा पढ़ा है, इसका बावजूद मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो।
2: जी अध्यापिका जी।
3: नेनु कदा चदवसागेनु, मजागा अनिपिंचिंदी। नेनु चदुवुतू उंडगानी श्याम मरियु सायना इरुवुरु तम समाधान पत्रालालो कदरासेसी उपाध्यायुरालिकी चूपिंचसागारु। రవి ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరిని మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
2: आज मैं पाठशाला समय पर पहुंच गई। पाठशाला में पाठशाला समिति की बैठक थी, सरपंच जी भी आए थे। हम सब को बरामदे में बिठाया गया। प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की। प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
3: अच्छा सुनो, नेनु ई रोजु समयानिकि पाठशालकु चेरुकुन्नानु। ई रोजु पाठशालालो पाठशाल संघं समावेशं उन्नदि। ई समावेशंनकु सर्पंच गारु कूडा वच्चारु। मम्मल्नंदर्नि వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తరువాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 సంవత్సరం నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా अब आगे पाठ पढ़ो।
2: उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा। भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है? तो प्रधानाध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
3: अच्छा सुनो, इनका प्रधान उपाध्याय वारु మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సారిన ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సారినాను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు. ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలిక విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
2: జీ. అధ్యాపికా జీ, ప్రధాన అధ్యాపక్ జీ కీ బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. ఆజ్ మే బహుత్ ఖుష్ తీ. మేనే ఘర్ లౌట్ కర్ మాతా పితా ఔర్ దీదీ కో ప్రధాన అధ్యాపక్ జీ కీ కహీ సారీ బాతే బతాయి.
3: అచ్చా సునో, ప్రధాన ఉపాధ్యాయుల వారి మాటలు విని పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు ప్రధాన ఉపాధ్యాయుల వారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని సమీనా అన్నది.
2: అధ్యాపికాజీ, ఇస్ పాఠ్ కే సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ్ బతాయే నా.
3: అచ్చా బతాఉంగీ, లిఖ్ లో.
2: జీ అధ్యాపికాజీ.
3: మా, మాతా, అమ్మా.
2: మా, మాతా, అమ్మా.
3: బాప్, పితా, తండ్రి.
2: బాప్, పితా, తండ్రి.
3: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
2: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
3: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
2: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
3: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
2: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
3: టీక్, సహీ, బాగుగా.
2: టీక్, సహీ, బాగుగా.
3: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
2: జీ అధ్యాపికా జీ,
3: సమీనా కే ఘర్ కి స్థితి కైసీ తీ కుష్వంత్?
2: అధ్యాపికా జీ, సమీనా కే ఘర్ మే ఉస్కీ మా కీ తబియత్ టీక్ నహీ తీ. సమీనా కో మా కా కామ్ కర్నా పడతా థా, ఇస్లియ వహ ఏక్ సప్తాహ సే స్కూల్ నహీ గయీ తీ.
3: అచ్చా సమీనా అధ్యాపక్ సే డర్ రహీ తీ క్యూ?
2: అధ్యాపికా జీ, మే బతాఉంగా, సమీనా పాఠశాలా కో దేర్ హో గయి ఔర్ లోమ్డి కి కహానీ లిఖనీ తీ, నహీ లికా, ఇస్లియ డర్ రహీ తీ.
3: సమీనా కైసీ లడ్కీ హై కుష్వంత్?
2: అధ్యాపికా జీ, సమీనా ఏక్ అచ్చీ లడ్కీ హై, వహ బడోమ్ కా ఆధర్ కర్తీ హై, సాథియోం సే మిల్జుల్ కర్ రహతీ హై, బడోమ్ కీ సేవా కర్తీ హై, గురుజనోం కీ ఆజ్ఞా కా పాలన్ కర్తీ హై.
3: అచ్చా తుమ్హారా ఉత్తర్ టీక్ హై. ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా, హమ్ చలేంగే.
2: ధన్యవాద్ అధ్యాపికా జీ.
3: శుభాశీష్.
1: మీరింత వరకు బడ్తే ఖదమ్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధ పాడిన జానపద గీతాలు వింటారు.

ये से तोड़ कर लाए ये से फोटो।

ఉన్నాదిరా చిన్నదున్నాదిరా మంచి తోటలో

0: మల్లెపూలతో తోటలోనే ఉన్నాదిరా
1: ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా.

0: వచ్చిందిరా,
1: అది మాటలాడక వచ్చిందిరా,
0: ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్నజాజి తోటలోనే ఉన్నాదిరా,
1: ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, అది సన్నజాజి తోటలోనే ఉన్నాది.

ఉన్నాదిరా చిన్నది ఉన్నాదిరా అది చిక్కడ చెట్టుకిట ఉన్నాదిరా.

0: వాళ్ళేనమని చెప్పవే తడుకో తడుక, వాణ్ణి తినమని చెప్పవే తడుకో తడుక,
1: వాణ్ణి తినమని చెప్పవే తడుకో తడుక,
0: రాయబారం చెప్పవే తడుకో తడుక,
1: రాయబారం చెప్పవే తడుకో తడుక,
0: బీడి కట్ట తెచ్చా.

0: జానపద గీతాల కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి పెనుమూడి సుధా గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నెంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ జె నిఖిత గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ అభిజిత్ సేన్, నిర్వహణ శ్రీ తమరు నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. వరిలో గింజరాలుట తీసుకోవాల్సిన మెలకువల గురించి డాక్టర్ ఎం వెరోనిక గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. రాత్రి 7:40 చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ అధికారి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త మంజుల పాలటి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాలు సంచిక వింటారు. ఉదయం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 స్వర్ణహరి కార్యక్రమంలో శ్రోతలు ఎస్ఎంఎస్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వరకు నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 10:30 నుంచి శ్రోతలు ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 5:30 యువతరంగ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. అనంతరం విహారీ కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగట్టు కొండల మీద అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి విశేష ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రేపు రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమంలో పసుపులో పురుగులు తెగులు గురించి డాక్టర్ సుధా చకప్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. రేపు రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు.

మీరింతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:06 దాటి 15 సెకండ్లు అయింది. వనితవాణి

వంతమైన కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. హలో హలో ఓకే, కాలర్ లైన్ కట్ అయిన ఉంటుంది. మరో కలర్తో మాట్లాడే ముందుగా పాట విందాం. మోటా మేస్త్రి చిత్త నుంచి పాట వింటారు.

0: పంపిస్తున్న రెండు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బెటర్ గుంట నుంచి లక్ష్మి సార్.
0: లక్ష్మి గారు బెటర్ గుంట నుంచి చెప్పండి, ఛానల్ ఏంది, ఏ పాట విందాం?
1: మిస్సమ్మ సినిమాలో రాబోయే సందమామ అనే పాట ఏంటి సార్?
0: మిస్సమ్మ, ఓకే విందాం. మరి మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్,
0: మంచిదండి.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: వంతమంది కార్యక్రమంలో చివరి కలర్తో మాట్లాడదాం. ఓకే కలర్ వంతమంది కార్యక్రమంలో కాల్ చేసిన నెంబర్లు 0861233310 అలానే మరో నెంబర్ 0861233312. కార్యక్రమంలో చివరిగా మిరపకాయ చిత్త నుంచి పాడమంటారు.

మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 కావస్తుంది. యువతరంగం

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. గుంటూరు లామ్లోని ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కోర్సులలో దరఖాస్తు చేసుకోదలసిన అభ్యర్థులు 10th ఉత్తీర్ణులై ఉండాలి. వారి యొక్క వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది 10వ తరగతిలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటును కేటాయిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ 21 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://angraeu.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి https://angraeu.ac.in/. కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారాన్ని వినే ముందు బేబీ ఈ చిత్రం కోసం అనుదీప్ దేవ్ పాడిన పాట వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు యువతరంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. సమయం 5:37:54. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సిసిఆర్టీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 ఏళ్లలోపు బాలలకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 స్కాలర్షిప్లను అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3,600 రూపాయల నుంచి గరిష్టంగా 9,000 వరకు స్కాలర్షిప్ రూపంలో స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి 375 స్కాలర్షిప్లు ఉన్నాయి. సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు సంబంధించి 75 స్కాలర్షిప్లను ఇస్తారు. కనీసం గత 3 తరాలుగా కళారంగంలో ఉన్న కుటుంబాల పిల్లలకు ఈ స్కాలర్షిప్లు లభిస్తాయి. మరొక విభాగంలో గిరిజన సంస్కృతి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన విద్యార్థులకు 100 స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవడానికి అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క నెలవారీ ఆదాయం 8,000 కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థుల యొక్క వయస్సు 10 నుంచి 14 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను చేయవలసిన చిరునామా, దరఖాస్తులను 15A Sector 7 ద్వారకా, న్యూఢిల్లీ, పిన్కోడ్ 110075. ఈ చిరునామాకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. చిరునామా మరొక్కసారి 15A Sector 7 ద్వారకా, న్యూఢిల్లీ, పిన్కోడ్ 110075. దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ 31వ తేదీ వరకు దరఖాస్తులను విద్యార్థులు పంపవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ccrtindia.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి ccrtindia.gov.in/. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి పాట వింటారు. పాడినవారు హేషమ్ అబ్దుల్ వాహబ్.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వింటారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎస్సీసీఆర్ రాయ్పూర్ డివిజన్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం ఖాళీలు 1644 ఉన్నాయి. వీటిలో డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్కు సంబంధించి 1363 పోస్టులున్నాయి. ఈ విధంగానే వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్కు 281 పోస్టులున్నాయి. వీటిలో వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ హిందీ, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, పైప్లైన్ ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడులలో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అభ్యర్థి యొక్క వయస్సు 24 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహిస్తారు. అప్రెంటిస్ ఖాళీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 4. మరిన్ని వివరాలకు

வெப்சைட் scr.indianrailways.gov.in/. வெப்சைட் மறக்கசாரி scr.indianrailways.gov.in/. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు మస్కా ఈ చిత్రానికి చక్రి పాడిన పాట వింటారు. రచన కందికొండ, సంగీతం చక్రి.

యువతరంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏ వచ్చే సంవత్సరం జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ కోసం పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో మొత్తం పోస్టులు 15 ఉన్నాయి. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ చదివిన వారు దరఖాస్తులను చేసుకోవచ్చు. దీనితో పాటు కనీసం 60% బీసీఏ, బీఎస్సి, బీఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ చేసిన వారు దరఖాస్తులను చేసుకోవడానికి అర్హులు. ఎంపిక విధానం అనేది విద్యార్హతలు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు 24 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ జూన్1. మరిన్ని వివరాలకు వెబ్సైట్ joinindiannavy.gov.in/. వెబ్సైట్ మరొకసారి joinindiannavy.gov.in/. కార్యక్రమంలో చివరిగా యూత్ ఈ చిత్రం కోసం ఈశ్వర్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్ ఇప్పుడు ఆమె ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్క ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు.

0: 93 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి MTU రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజుల ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
2: ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

0: ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వాన నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ ఏకాదశాధికద్విసహస్రతమవర్షాత్ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన ద్వాదశీకక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయక్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ్ శెట్టి ఇత్యతయోః భారతీయ పురుషయుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః. యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దర్శకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య పంచదేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యద్ విశ్వం COVID-19 మహామార్యా వర్తమాన సంఘర్షేణ ఉద్భూత ఊర్జా సంకటం చేత్యాదీనాం అభూతపూర్వ ప్రతిసంధిం సమ్ముఖీకరోతి.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से గరీబీ కే దల్ దల్ మే చలి జాయేగి.
1: సహ సావధానం అకరోత్ యత్ ఏతేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా నిరాకరణే విఫలతయా వైశ్విక వికాస లాభః వ్యతిక్రమితః భవిష్యతి తథా చ జనసంఖ్యాయాః విశాలః భాగః నిర్ధనతాయాం నిమగ్నః భవిష్యతి. ఆర్థిక స్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్విక ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ సంయుక్త రూపేణ సుదృఢ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణే కేంద్రతౌ స్తః. ప్రధానమంత్రి శ్రీమోదీ నెదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జేటెన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సహ అద్య మధ్యాహ్నే హేగనగరే రాజా విలియం అలెగ్జాండర్ తథా మహారాణి మ్యాక్సిమా ఇత్యేతాభ్యాం సహ మిలనం కృతవాన్. ఏషా యాత్రా ద్విపక్షీయ సంబంధేభ్యః అధిక మహత్వపూర్ణాస్తి. సంప్రతి సంపన్నస్య భారత యూరోపీయ ముక్త వ్యాపార సంధేః అనంతరం భారత యూరోపీయ సంబంధానాం వ్యాపక విస్తారస్య అపేక్షాస్తి. నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వః స్వస్య యాత్రాయాః తృతీయే చరణే స్వీడన్ దేశస్య యాత్రాం కరిష్యతి. సిక్కిం రాజ్యస్య స్థాపనాదివసే ప్రధానమంత్రిణా శ్రీనరేంద్రమోదినా సిక్కిం రాజ్యస్య జనానాం కృతే శుభాశయాః ప్రేషితం. సామాజికాంతర్జాలీయే పటలే శ్రీమోదీ అవదత్ యత్ భారతస్య వికాసే సిక్కిం రాజ్యస్య యోగదానం అత్యంతం మహత్వపూర్ణమస్తి. అస్మిన్ వర్షే ఉత్సవాః విశేషతయా మహత్వపూర్ణాః సంతి యత్ రాజ్యే 50తమః రాజ్యత్వ దివసః ఆచర్యతే ఇతి సః అవోచత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాక్ దేశస్య ప్రధానమంత్రి పదస్య కార్యభారగ్రహణాయ అలీ ఫలీహ్ కదీమ్ అల్ జైదీ ఇత్యస్మై అభినందితవాన్. सामाजिकान्तर्जालीये पटले श्री मोदी अवदत् यत् इराक देशेन सह दीर्घकालिक मैत्रीपूर्ण सम्बन्धान् भारतम् अत्यन्तं महत्त्वं ददति तथा च सर्वेषु क्षेत्रेषु द्वैपाक्षिक सम्बन्धान् इतोप्यधिकं सुदृढीकर्तुं दृढतया प्रतिबद्धः अस्ति उभयोः राष्ट्रयोः संयुक्त प्रगत्यै समृद्ध्यै च संयुक्त रूपेण कार्यं कर्तुम् उत्सुकः अस्मीति प्रधानमन्त्री अवदत् प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति सैन्याध्यक्षेण जनरल उपेन्द्र द्विवेदिना पाकिस्तानं भयोत्पादकेभ्यः आश्रयं प्रदातुं भारतस्य विरुद्धं कार्याचरणाय च सावधानं कृतम् नवदिल्ल्याम् आयोजिते सेनासंवाद कार्यक्रमे भाषमाणः श्री द्विवेदी अवदत् यत् यदि पाकिस्तानः भारतस्य विरुद्धम् एतादृशाः गतिविधयः निरन्तरं करोति तर्हि तेन एतत् निश्चयं कर्तव्यं यत् सः भूगोलस्य भागः भवितुमिच्छति उत वा इतिहासस्य पश्चिम बंगाल प्रशासनेन सर्वेषां जाति प्रमाणपत्राणां पुनः सत्यापनस्य आदेशः प्रदत्तः एकादशाधिक द्विसहस्रतमवर्षात् निर्गतानां प्रमाणपत्राणां विषये अधिकारिणः उक्तवन्तः यत् गत चतुर्दशवर्षेषु एतेषां प्रमाणपत्राणां प्रमाणिकतायाः वैधतायाः च विषये प्रश्नाः उत्थापिताः सन्ति शासकीय अभिलेखानुसारम् उक्त कालावधौ अनुसूचित जनजातीनाम् अनुसूचित जातीनां तथा अन्य पश्चवर्तिवर्गाणां कृते प्रायः 170,00,000 जाति प्रमाणपत्राणि निर्गतानि सन्ति अधुना उपजनपदाधिकारिणः जनपदस्तरीय अधिकारिणश्च प्रत्येकं प्रमाणपत्रं सूक्ष्मतया परीक्षणं करिष्यन्ति यदि किमपि प्रमाणपत्रं मिथ्या सूचनायाः उथवा अनियमिततायाः आधारेण निर्गतम् इति ज्ञायते तर्हि तत् विधेः अन्तर्गतं निरस्तं करिष्यन्ते एषः निर्देशः तेषामपि नाम्नानां विषये प्रवर्तते येषां नामानि अद्यावधि मतदातृसूच्यां विशेषगहनसंशोधनस्य समये निष्कासितानि आसन् तेषाम् आश्रितानां जातिप्रमाणपत्राणां समीक्षा भविष्यति तथा आवश्यकता चेत् तानि अपि निरस्तानि करिष्यन्ते केन्द्रीय माध्यमिक शिक्षा परिषद CBSE इत्यमम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति प्रथमे चरणे छात्राः स्वमूल्याङ्कितानाम् उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिम्बितप्रतयः याचयितुं शक्नुवन्ति एताः अन्तर्जालीय माध्यमेन उपलभ्यन्ते द्वितीये चरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनं कर्तुं शक्नुवन्ति उत वा अङ्कनयोजनायाः आधारेण विशिष्टानाम् उत्तराणां पुनर्मूल्याङ्कनार्थं याचनां कर्तुं शक्नुवन्ति CBSE इत्यनेन सूचितं यत् छात्राः अस्य मासस्य 19 दिनाङ्कात् 20 दिनाङ्कपर्यन्तं प्रतिविषयाय 700 रूप्यकाणां शुल्केन मूल्याङ्कितानाम् उत्तरपुस्तिकानां प्रतिबिम्बितप्रतिलिपिं प्राप्तुम् अन्तर्जालीयमाध्यमेन आवेदनं कर्तुं शक्नुवन्ति भारत ऋतुविज्ञानविभागेन आगामिदिनद्वयोः अण्डमान निकोबार द्वीपसमूहेषु उपहिमालयीय पश्चिमबङ्गे सिक्किमराज्ये असमे मेघालये तथा दक्षिणकर्णाटके अतिवृष्टेः पूर्वानुमानं कृतम् अनेन विभागानुसारेण श्वः अरुणाचलप्रदेश केरल माहे तमिलनाडु पुदुचेरी तथा करैक्कल चेत्येत्येषु क्षेत्रेषु अपि एतादृशी एव स्थितिः भविष्यति विभागेन उक्तं यत् बिहारे राज्ये आन्ध्रप्रदेशे छत्तीसगढ़ राज्ये पूर्वी राजस्थाने झारखण्डे लक्षद्वीपे मध्यमहाराष्ट्रे मराठवाडायां जम्मूकश्मीर प्रदेशे लद्दाखे तथा देशस्य उत्तरपूर्वीय भागेषु च अद्य गर्जनेन तीव्रवातैश्च सह झंझावातस्य संभावना विद्यते विभागेन झारखण्डे मध्यप्रदेशे तथा राजस्थानस्य केषुचित् स्थानेषु उष्णतरंगस्य स्थितेः अपि घोषणा कृता थाईलैंड ओपन बैडमिंटन क्रीडायां अद्य बैंकॉक नगरे उपांत्य चक्रीय क्रीडायां मलेशिया देशस्य गोह सेफेई तथा नूर इज्जुद्दीन इत्यमुं च पराजित्य सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग सेट्टी इत्येतयोः भारतीय पुरुष युगलं अंतिम स्पर्धायां प्रविष्टवन्तौ IPL क्रिकेट क्रीडायाम् अद्य आतिथेय कोलकाता नाइट राइडर्स इतीदं दलम् ईडन गार्डन्स इत्यत्र गुजरात

0: इत्यनेन सह क्रीडिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्ध सप्तवादने भविष्यति। गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इत्यनेन दलेन चेन्नई सुपर किंग्स दलं सप्तस्तोभैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచార వేదికకు వింటారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని విఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ వైభవ్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ శుక్ల ప్రారంభించారు. విఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచనల ప్రకారం ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరాల కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజలను వడదెబ్బల ప్రభావం నుంచి రక్షించేందుకు హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్ 2026 అమలు చేయాలని కలెక్టర్ శుక్లా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని షాపులు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్మికులకు తగినంత చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19 కావలి రూరల్ మండలం తుమ్మలపేట గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజనల్లో ఈరోజు పరిశీలించారు. సీఎం హెలిప్యాడ్ ల్యాండింగ్, బహిరంగ సభ ప్రదేశం, సీటింగ్ ఏర్పాట్లు, క్యాన్వై రాకపోకలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ నెల 19 కావలి మండలం తుమ్మలపేట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఇక్కడ నుంచి మత్స్యకారులకు బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం నగదును జమ చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, తూకాలు, కొలతలు ఖచ్చితత్వం, కమర్షియల్ గ్యాస్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సివిల్ సప్లై శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖలు ఈరోజు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, గడువు తేదీలు, నిల్వ విధానాలు, వంటశాలల పరిశుభ్రతను పరిశీలించి ఆయా యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. ఈరోజు జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సంతపేటలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి చాలా ప్రమాదకరమైందని, దీనిని నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇళ్ల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తరలించే సమయంలో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు తదితర వాహనాలు రవాణాకు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి రోడ్ల పరిశుభ్రతకు సహకరించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ సూచించారు. ఈరోజు ఆయన తన ఛాంబర్లో మైనింగ్, రవాణా శాఖ అధికారులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. పొట్టేపాలెం, పొర్లుకట్ట సంఘం, వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ప్రాంతాల నుంచి ఇసుక రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని కమిషనర్ కోరారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీఐసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. జిల్లాలో 605 మంది పురుష విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 538 మంది ఉత్తీర్ణ సాధించారు. అలానే బాలిక విద్యార్థులు 794 మంది పరీక్షలు రాయగా వారిలో 712 మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: కార్యక్రమం తర్వాత డాక్టర్ గారి సలహాలు, ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ జే నిఖితా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ అభిధి హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం.
4: మహిళల్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపై శ్రోతలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు డాక్టర్ నిఖిత డెంటల్ సర్జన్ మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం.
5: నమస్కారం సార్. యూజువల్గా మహిళల్లో అంటే ప్రాపర్గా ప్రతి ఏజ్లో ఉంటుంది, ప్రతి టైంలో ఉంటుంది. స్పెసిఫిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ చిగుర్ల సమస్యలు, చిగుర్లకు సంబంధించిన సమస్యలు అన్నీ హై రిస్క్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, డెంటల్ విజిట్స్కి అసలు వెళ్ళొద్దు, డెంటల్ ట్రీట్మెంట్కి అసలు అడుగు పెట్టద్దు అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తారన్నమాట. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ టైంలో అసలు డెంటల్ ట్రీట్మెంట్స్కి రారు. విషయం ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ పీరియడ్లో మహిళలకి బాగా ఎక్కువ చిగుర్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అంటే చిగురుల నుంచి రక్తం రావడం, చిగురులు వాపు జరగడం ఇదంతా అవుతుంది. ఎందువల్ల అంటే ఫీమేల్లో 2 కొన్ని హార్మోన్స్ స్ట్రైక్ అవుతాయి అన్నమాట, పీక్కి వెళ్ళిపోతాయి. అవేం చేస్తాయి అంటే చిగురుల్ని బాగా వాపుగా రావడం, వాటి నుంచి బ్లీడింగ్ రావడం ఇదంతా జరుగుతుంది. నెగ్లెక్ట్ చేసేసి అలా
4: వదిలేస్తారన్నమాట.
5: మాక్సిమం ఒక 70-80% ఫీమేల్స్ లో మనం ఇది గమనించవచ్చు. అంటే వాళ్ళకు కూడా తెలియనంత సూక్ష్మమైనవి కూడా రావచ్చు. యూజువల్గా ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళు రాలేరన్నమాట, అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో రావచ్చు. ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీయించుకోవాలన్నా, పన్ను నొప్పి ఉన్నా మనం ఫస్ట్ 3 మంత్స్లో మనం రావద్దనే చెప్తాము. ఎందుకంటే వాళ్ళు అంత అనీజీగా ఉంటారు, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు రాలేరు. సెకండ్ ట్రైమిస్టర్ అనేది బెస్ట్ పీరియడ్ అన్నమాట. ఏదన్నా వాళ్ళకి పన్ను నొప్పి అది ఇది ఉన్నా మనం అనస్థీషియా ఇచ్చేసి ఫాస్ట్గా తీసేయాలి. అంటే అపాయింట్మెంట్ పీరియడ్ని లాంగర్ డ్యూరేషన్స్ కాకుండా కొంచెం తక్కువ పీరియడ్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి లెఫ్ట్ సైడెడ్గా పడుకోబెట్టి కంఫర్ట్ ఇచ్చి తొందరగా ట్రీట్మెంట్ చేసి పంపించేసి అలా చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఎక్స్రేస్కి వచ్చేసరికి ఎక్స్రేస్ అంతా వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడం కరెక్ట్ కాదన్నమాట. ఎక్కువ ఖచ్చితంగా అవసరము అంటేనే అది కూడా మినిమల్ ఎక్స్పోజర్తో 1-2 సార్లు తీయాలంతే, ఎక్కువ సార్లు రిపీటెడ్గా తీయడం అలా చేయొద్దు. థర్డ్ ట్రైమిస్టర్లో కూడా ఇఫ్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నేను కంఫర్టబుల్గానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే తక్కువ డ్యూరేషన్లో మనం తీసేయచ్చు. ఎక్కువ చిగుర్ల వాపు, నోటి దుర్వాసన, పళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం ఇవన్నీ ఎక్కువ చూస్తామన్నమాట, బికాస్ ఆఫ్ దట్ 2 హార్మోన్స్ వల్ల.
4: రైట్ డాక్టర్ గారు, అయితే గర్భిణులు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? 1, 2 ఈ టైంలో టాబ్లెట్స్ విషయం తీసుకుంటే ఇటువంటి టాబ్లెట్స్ ఏదైనా తీసుకోవడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలా మంది మరి గర్భిణీ స్త్రీలు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి స్త్రీలకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి?
5: ఖచ్చితంగా సేఫే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది, వెరీ సేఫ్. మనం ఏమి లాంగర్ ప్రొసీజర్ ఏం చెయ్యం కాబట్టి చిగుర్లకు సమస్యకి మనం క్లీనింగే చేస్తాం. చిగుర్లలో రక్తం రావడం అది ఇది జరిగినప్పుడు క్లీనింగ్ చేసేసి పంపించేస్తాం కాబట్టి వెరీ సేఫ్. ఏదైనా పెయిన్, సివియర్గా పన్ను పుచ్చిపోయి నొప్పి వస్తుందంటే ఎక్స్ట్రాక్షన్, పన్ను తీయించుకోవచ్చు. బెస్ట్ పీరియడ్ ఏంటి అంటే సెకండ్ ట్రైమిస్టర్, అంటే 4, 5, 6 నెలల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనం ఇంకొక రకమైన ఈ చిగుర్లలో మార్పు కూడా చూస్తామన్నమాట. అదేంటంటే పయోజెనిక్ గ్రాన్యులోమా అనేసి చిగుర్ల మీద ఒక బుడుపులాగా వస్తుంది, ఒక రౌండ్ రెడ్ కలర్ స్వోలన్గా చిన్న టిష్యూ గ్రోత్ అవుతుంది. కంగారు పడిపోతారు, అదేంటో క్యాన్సర్ ఏమో లేదంటే ఇంకేంటోనో అని కంగారు పడిపోతారు. అదేం కాదు, ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల, ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది వస్తుంది. ఆఫ్టర్ డెలివరీ అది దానికై అది తగ్గిపోతుంది. అది అలా కాకుండా బాగా పెద్దది వచ్చేసి ఇబ్బంది పెడుతుంది అని అంటే దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, పెయిన్లెస్గా ప్రొసీజర్ లిమిట్ పెట్టుకొని. సో నో ఇష్యూస్, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
4: అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, సో సాధారణంగా క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి ఈ టిష్యూ ప్రాబ్లంకి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి టిష్యూ ప్రాబ్లంకి ఉండేటువంటి వేరియేషన్ని ఎలా గుర్తించాలంటారు?
5: ఎలా గుర్తించాలి అని అంటే అది నార్మల్ లేమన్ అంటే ఏమీ తెలియని ఒక సాధారణ మనుషులకి అర్థం అవ్వదు, ఎవరికీ అర్థం కాదు. రకరకాల క్యాన్సర్స్ ఉంటాయన్నమాట, అది పాన్, గుట్కా, స్మోకింగ్ ఇలాంటి వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఆకు ఒక్క అది వేసుకుంటారు కదా, దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ అక్కడ కొంతమంది పాన్ వేసుకునే వాళ్ళు బుగ్గలో పెట్టుకుని ఒక సైడ్ ఏదో ఒక సైడ్ చేస్తారు. ఫస్ట్ అక్కడ చర్మం అంటే చిగురు హార్డ్గా అయిపోతుంది, తర్వాత ఇంకొన్నాళ్ళకి ఇంకా గట్టిగా అయిపోతుంది. అక్కడున్న టిష్యూ అంతా గట్టిగా అయిపోయి వాపు కింద వచ్చేసి చిన్న గ్రోత్ బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ గ్రోత్ నార్మలేలే అని వదిలేస్తారు. అది ఇంకొన్నాళ్ళకి టెండర్గా అంటే పెయిన్ వస్తూ లేదంటే దానిలో నుంచి ఏదైనా పస్ కానీ లిక్విడ్స్ కానీ బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో వాళ్ళు వచ్చి విజిట్ అవుతారు. విజిట్ అయినప్పుడు మనం బయోప్సీ చేస్తామన్నమాట, చిన్న ముక్క తీసి పెథాలజీ ల్యాబ్కి ఇస్తే వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేస్తారు. సో సర్వసాధారణంగా వాళ్ళకై వాళ్ళే తెలుసుకోలేరు, అందువల్ల వాళ్ళు హ్యాబిట్స్ మారుకుంటే బెస్ట్. సో
4: ఒకవేళ అటువంటి ఏదైనా పెయిన్ లాంటివి ఉంటే మాత్రం కన్సల్ట్ అవ్వాలి. మేడం, ఇక ఈ పళ్ళ సెట్లు ఇంప్లాంట్స్ అంటూ ఉంటారు కదా, మహిళల్లో తీసుకుంటే ఈ పళ్ళ సెట్లు కావచ్చు ఇంప్లాంట్స్ కావచ్చు, చికిత్సా విధానం పురుషులతో కంపేర్ చేస్తే ప్రత్యేకంగా ఉంటుందా?
5: ప్రత్యేకంగా ఏముండదు సార్, పురుషులకైనా మహిళలకైనా సేమ్ ప్రొసీజర్ సేమ్, ఇద్దరికి ఒకటే ఉంటుంది. అండ్ మన పళ్ళ సెట్లకు వచ్చేసరికి ఇంతకు ముందు కొన్నాళ్ళ క్రిందట పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు ఇచ్చేవారనమాట. ఇప్పుడు ప్రిఫరబుల్లీ అసలు ఎవరు దాన్ని వాడట్లేదు, అంటే అంత ఇష్టపడట్లేదు అనమాట. కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే పళ్ళ సెట్లు పైన ఎముక వయసరీత్యా ఎముక తగ్గుతుంది. ఎముక తగ్గడం వల్ల మనం ఇచ్చింది ఫస్ట్ టైట్ గానే ఉంటది, బట్ కొన్ని రోజుల తర్వాత పళ్ళ సెట్లు లూజ్ అయిపోవడం, అవి మాట్లాడుతున్నప్పుడు బయటకు రావడం, లేదంటే రోజు తీసి క్లీన్ చేసుకోవాలి నాకు పళ్ళు లేవన్న విషయం అందరికి తెలిసిపోతుంది అనేసి కూడా చాలా మంది దాన్ని ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇంప్లాంట్స్ అని కొత్తగా అడ్వాన్స్డ్గా వచ్చాయి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. దానిలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయన్నమాట. ఇమీడియట్గా ఇవాళ మీరు ఇంప్లాంట్ చేశారు అని అంటే వితిన్ 3 డేస్లోనే మీకు పళ్ళు వచ్చేస్తాయి, అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ అన్నమాట. ఇంతకుముందు ఏంటి అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి ఇంప్లాంట్స్ స్క్రూస్ ఎముకలోకి అంతా వేసేసి పై అంటే పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకి ఇంచుమించు 6 నుంచి 8 ఇంప్లాంట్లు పైన, 6 నుంచి 8 ఇంప్లాంట్లు కింద దవడకి వేసి దాని మీద పళ్ళ సెట్లు ఇస్తామన్నమాట. బట్ ఈ ఇంప్లాంట్స్ ఏంటి అంటే 3 మంత్స్ డ్యూరేషన్ ఇస్తే మనం స్క్రూ ఇప్పుడు గోడలో మేక కొట్టినట్టు అనమాట, స్క్రూని దింపితే దాని చుట్టూ ఎముక ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వడానికి మినిమం 3 మంత్స్ టైం కావాల్సి వస్తుంది. మినిమం 3 మంత్స్ అయిపోయిన తర్వాత మనం పళ్ళు ఇస్తాం, పళ్ళ సెట్ అవ్వనివ్వండి, లేదంటే క్యాప్స్ బ్రిడ్జ్ లాగా పైనదంతా కలిపి ఒక బ్రిడ్జ్, కిందదంతా కలిపి ఒక బ్రిడ్జ్ ఇస్తాం. అది 3 మంత్స్ డ్యూరేషన్తో వచ్చే ఇంప్లాంట్స్. ఇప్పుడు వితిన్ 3 డేస్లో కూడా మనం పైన ఇంప్లాంట్స్ అన్ని వేసేసి కింద ఇంప్లాంట్స్ వేసేసి 3 డేస్లో మనం క్లోజ్ చేసేస్తాం, పళ్ళ సెట్ ఇచ్చేస్తాం. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డయాబెటీస్ పేషెంట్స్ వేసుకోవచ్చు, ఎవ్రీ పేషెంట్ ఎవరైనా వేసుకోవచ్చు. బట్ ఎముకను బట్టి మనం 3 నెలలు వేసుకుంటామా లేదంటే 3 డేస్లో ఆర్ 1 వీక్లో అయిపోయే ప్రొసీజర్కి ఇంప్లాంట్స్కి వెళ్తామా అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారు.
4: మేడం, ఒక్కసారి ఈ ప్రొసీజర్ చేయించుకున్నాక తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా?
5: మనం ఇంప్లాంట్ చేసేసాము అయిపోయింది నాకు పళ్ళు వచ్చేసాయని ఇష్ట ప్రకారం ఉంటే అది అవ్వదు. ఫస్ట్ చిన్న వస్తువులతో స్టార్ట్ చేసి అంటే ఇడ్లీ దోశ అలా నమిలే విధానం కూడా, జామకాయలు శనగ ముద్దలు అలాంటివి ఎప్పుడైనా దేవుడిచ్చిన పళ్ళు దేవుడిచ్చినవి, మనం తయారు చేసింది మనమే కాబట్టి. ఫుడ్, హార్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానాలి, ప్రాపర్గా క్లీనింగ్ ఉండాలి. డెంటల్ ఫ్లాస్ అని చెప్పి వాటర్ ఫ్లాస్ అని చెప్పేసి ఇప్పుడు వాటర్ ఫ్లాసర్ అనేసి మంచి అంటే వాటర్ గన్ లాగా అనమాట, ప్రెషర్ ఇస్తే వాటర్ వస్తుంది, దాంతో ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్కి మనం డాక్టర్ని వచ్చి విజిట్ అయితే హ్యాపీగా చూస్తారు ఎలా ఉంది ఏంటి.

0: ఇంకేం చేసుకోవాలి, ఇంకెలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎముక బాగానే ఉందా లేదా, ఎముక బాగాలేదు అంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం, అలా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇంప్లాంట్స్ వేయించుకుంటారు కాబట్టి వచ్చి చెక్ చేయించుకుంటే హ్యాపీగా ఉంటాయి అవి.
1: చాలా మందిలో ఈ చిగుళ్ళు కిందకి జారడం అని వింటూ ఉంటాం. చిగుళ్ళు కిందకి జారడం అంటే ఏంటి, ఎందువల్ల అలాంటి పరిస్థితి వస్తుంది, ఒకవేళ అలా చిగుళ్ళు కిందకి జారితే వాళ్ళు ఏం చేయాలి?
0: వెరీ సింపుల్ సార్, చిగుళ్ళు జారడం అనేది ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ లో చూస్తాము, నార్మల్ గా జనరల్ పీపుల్లో కూడా వస్తుంది. ఎలా అనే అంటే ఫస్ట్ మెయిన్ ఫస్ట్ జరగాల్సింది ప్రాపర్ బ్రషింగ్. ప్రాపర్ బ్రషింగ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ వస్తాయన్నమాట. ప్రాపర్ బ్రషింగ్ లేకపోవడం వల్ల పళ్ళకి చిగురికి మధ్యలో 1.5 mm స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో బ్యాక్టీరియా అంతా ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా ఉండడం వల్ల అక్కడ గార ఫామ్ అవుతుంది. గార ఏం చేస్తుంది అంటే గార చిగురిని రీప్లేస్ చేస్తూ వెళ్ళిపోద్ది, చిగురు కిందకి జారిపోద్ది. చిగురు జారుతూనే లోపల ఎముకుంటుంది, ఎముక కూడా కరిగిపోద్ది, వెంటనే పళ్ళు కదిలిపోతాయి. సో ఇదే ఫస్ట్ మెయిన్ ప్రాపర్గా క్లీన్ చేసుకున్నామంటే నో ఇష్యూస్. బట్ డయాబెటీస్ పేషెంట్స్లో వాళ్ళు ఎంత ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసినప్పటికీ చిగుర్లు జారుతాయి. అండ్ ఇంక వాళ్ళు ఓవర్ కన్సర్న్డ్గా జాగ్రత్తగా చూసుకుంటే బానే ఉంటది డయాబెటీస్ పేషెంట్స్.
1: ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది అనుకుందాం, అలాంటి పరిస్థితుల్లో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల ఏమన్నా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలనా?
0: ఫుడ్ హ్యాబిట్స్ మార్చేదానికన్నా ఫుడ్ తీసుకున్నది వెంటనే హైజీనిక్ గా క్లీన్ చేసుకోవడం అండ్ దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ చక్కగా ఉంటే సరిపోతుంది. అండ్ చిగుర్లు జారే సమస్యకి మనకి చిగుర్లని మళ్ళా పైకి లాగి కట్టేసి సూచర్స్ వేసేస్తారనమాట. బాగా చిగుర్లు జారిపోయిన వాళ్ళకి చిగుర్లంతా ఓపెన్ చేసి లోపలున్న ఇన్ఫెక్షన్ గార అంతా తీసేసి చిగుర్లని పైకి లాగి పళ్ళకి సూచర్స్ వేసేస్తే ఉంటది కొన్ని రోజులు. సో ఇది మన ట్రీట్మెంట్ అన్నమాట.
1: పేస్ట్ విషయం కూడా తీసుకుందాం. పేస్ట్లు మార్కెట్లో అంటే సోషల్ మీడియాలో రకరకాల పేస్ట్లు వాడండి, ఇది వాడితే మంచిది, ఇది వాడితే మంచిది అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. వాస్తవంగా పేస్ట్ వాడాలి అంటే ఎలాంటి పేస్ట్ వాడాలి, ఏది వాడితే మంచిది?
0: సార్ యూజువల్ గా ఏ పేస్ట్ వాడినా ప్రతి పేస్ట్ ఒక్కటే, ఏ పేస్ట్ అయినా వాడచ్చు. అసలు మనం పేస్ట్ ఎందుకు వాడుతున్నాము అంటే ఉత్తి బ్రష్ చేసి క్లీన్ చేస్తామంటే అవ్వదు కదా. మనం ఇప్పుడు ఏది క్లీన్ చేయాలన్నా మనం ఒక లిక్విడ్ ఆరల్స్ ఇంకేదన్నా యూజ్ చేయాలి. కిటికీలు క్లీన్ చేయాలన్నా మనం లైజాలో ఏదో ఒకటి వేయాలి కాబట్టి, అలానే టూత్ పేస్ట్ కూడా. బట్ టూత్ పేస్ట్లో ఏంటంటే మనకి కొన్ని ఫోమింగ్ ఏజెంట్స్ ఉంటాయి, పళ్ళని క్లీన్ చేసే ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి టూత్పేస్ట్ని వాడాలి. ఏ టూత్పేస్ట్ అయినా ఒకటే, బట్ పేషెంట్ని బట్టి మనం టూత్పేస్ట్ ఇది వాడండి అది వాడండి అని మనం పేషెంట్ని బట్టి మారుస్తాం. ఇన్ కేస్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి పన్ను మీద ఉండే పొర పోవడం వల్ల లోపలున్న నరాలు ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ వస్తుంది. సో కాబట్టి సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్కి మాత్రమే సెన్సోడైన్ ఆర్ సెన్సోడైన్ కే టూత్పేస్ట్ అని అవి ఇస్తామన్నమాట. అది కూడా ఆ టూత్పేస్ట్ని పళ్ళ మీద 5 మినిట్స్ అప్లై చేసుకొని ఉంచేస్తే దాని పని అది చేసుకున్న తర్వాత మనం బ్రషింగ్ చేసుకోవాలి. సో నార్మల్గా ఉన్న పళ్ళకి మనం ఏ టూత్పేస్ట్ అయినా వాడచ్చు. అండ్ ఈ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకైతేనే సెన్సిటివిటీకి సంబంధించిన టూత్పేస్ట్ అన్ని వాడచ్చు.
1: రైట్ డాక్టర్ నిఖిత గారు, ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పళ్ళకి సంబంధించి అంటే రోజు ఎంతో మంది పేషెంట్లు మీ దగ్గరకు వస్తూ ఉంటారు, సో పళ్ళకి సంబంధించినటువంటి విషయంలో తీసుకుంటే ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉన్నాయి?
0: సార్ ఇప్పుడు పళ్ళు క్లీనింగ్ ఫస్ట్ బేసిక్ ఎవరైనా చేసుకోవాల్సింది పళ్ళు క్లీనింగ్. క్లీనింగ్ కూడా అనవసరంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 6 మంత్స్కి వస్తే నీడ్ ఉందా లేదా అన్నది డాక్టర్ చెప్తారు, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసుకోవాలమ్మా మీరు అంటే, అయ్యో నా పన్ను మీద పొర ఊడిపోతుంది, పోతుంది నా పొర, అండ్ నాకు పళ్ళు గరుగ్ గరుగ్గా అయిపోతున్నాయి అది ఇది అని చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారంటే ముందు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని అంటే పంటికి గార పట్టేసి ఉంటుంది సార్ అది పన్న. పేషెంట్స్ ఏమనుకుంటారంటే అది పన్నే అనుకుంటారు. మనం గార తీసేటప్పుడు పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుంది అనమాట గార, వాళ్ళు దాన్ని ఏమనుకుంటారంటే పన్ను అనుకుంటారు. వాళ్ళు పన్ను ఊడిపోయింది అది ఇది అనుకొని వాళ్ళు అలా అపోహ పెట్టుకొని చేయించుకోరు. సో ఎనామిల్ అనేది మన బాడీలోనే ది హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. దాన్ని మనం ఏదో క్లీన్ చేస్తే ఊడిపోద్ది అరిగిపోద్ది అన్నది పెద్ద అపోహ. తర్వాత వచ్చేసరికి పన్ను తీయించుకుంటే కంటి చూపు పోద్ది అని

0: చాలా పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు ఇప్పటికీ అదే అనుకుని వాళ్ళు పన్ను తీయించుకోరు, అలాగే ఉంచేసుకుంటారు. విషయం ఏంటంటే ఆ నర్వ్ అనేది ఏదైతే సప్లై చేస్తుందో కన్ను అంటే కన్నుకెళ్ళి సప్లై చేసేసి ఆ తర్వాత మన పళ్ళ దగ్గరికి వస్తుంది. పన్నులో చాలా సూక్ష్మమైన నరాలు ఉంటాయి సార్, చాలా చిన్నవి. పన్ను తీసినప్పుడు అక్కడితో అది ఆగిపోతుంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. పన్ను తీయించుకోకుండా అలా వదిలేస్తే కింద దవడలో పన్ను అయితే అక్కడ ఇన్ఫెక్షన్ కాస్త గొంతు దగ్గరకు వచ్చేసి అక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి, అవి ఎఫెక్ట్ అయిపోయి ఇంకా పెద్దదైపోద్ది, సెల్యులైటిస్ అని పెద్ద పెద్ద వ్యాధులు వచ్చేస్తాయి. సో పంటికి కంటికి అసలు సంబంధమే లేదు.
1: అలాగే డాక్టర్ గారు, క్యాన్ వాటర్ వాడటం వల్ల డెంటల్ సమస్యలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: క్యాన్ వాటర్ అంటే సార్, మామూలుగా వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ, టూ మచ్ ఉంటే ప్రాబ్లం. చాలా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి క్యావిటీస్ రావు, అంటే పుచ్చిపళ్ళు రావు, ఏమి రావు. అంటే ఇప్పుడు మనం ఒంగోల్ అలాంటి సైడ్ చూస్తే వాళ్ళకి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పుచ్చిపళ్ళు అయితే రావు, పళ్ళు బాగుంటాయి. కాకపోతే పన్ను విరిగిపోతుంది అనమాట, టపటపటపటప విరిగిపోతాయి అవన్నీ. సో ఫ్లోరైడ్ కంటెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఏ వాటర్ అయినా మనకి నో ఇష్యూస్. మినరల్ వాటర్ వల్ల పళ్ళుకి అంత సమస్య అయితే ఏం లేదు.
1: డాక్టర్ గారు, ఈ మౌత్ అల్సర్స్ అని మనం వింటూ ఉంటాం కదా, అసలు ఈ మౌత్ అల్సర్లు ఎందుకు వస్తాయి?
0: ఫస్ట్ ట్రామా వల్ల వస్తాయి సార్. మౌత్ అల్సర్స్ ఏంటి అంటే గబుక్కను కొరుక్కోవడం వల్ల కానీ, లేదంటే ఇంకేదైనా పన్ను షార్ప్గా ఉంటే గుచ్చుకోవడం వల్ల కానీ ఇది ఒక కారణం మౌత్ అల్సర్స్ రావడానికి. ఇంకొకటి వైటమిన్ డిఫిషియన్సీ అనమాట. వైటమిన్ సి డిఫిషియన్సీ కానీ బీ12 డిఫిషియన్సీ కానీ ఉంటే వాళ్ళు ఏంటి అంటే గమ్స్ అంత హెల్దీగా ఉండకపోవడం, ఓరల్ మ్యూకోసా అంత హెల్దీగా ఉండకపోవడం వల్ల ఈజీగా అల్సర్స్ వచ్చేస్తాయి వైటమిన్ డిఫిషియన్సీ వల్ల. అట్లాంటి వాళ్ళు ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకుంటే, అంటే నిమ్మకాయలు, కమలా పండ్లు అలాంటివి బాగా తీసుకుంటే అది రికవర్ అయిపోతుంది. అలా కాదు, నేను టాబ్లెట్స్ అంటే బీ12 సప్లిమెంట్స్ అవి ఇవి వేసుకుంటే సరిపోతుంది.
1: రైట్. డాక్టర్ నిఖిత గారు, పంటి వాపు డెంటల్ పెయిన్స్ అంత ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? కారణం ఏంటి?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్. డెంటల్ పెయిన్ వచ్చింది అంటే అది మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయ్యే కొద్దీ విపరీతం అయిపోతుంది. చల్లదనానికి నైట్ అయ్యే కొద్దీ ఎక్కువైపోయి పంటి సమస్య అనేది, ఇప్పుడు కాలు నొప్పి వచ్చిందంటే కాలు వరకే ఉంటుంది. పంటి సమస్య పన్ను నొప్పి వస్తే ఫస్ట్ అది చెవికి తలకి అంతా రేడియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల అసలు తట్టుకోలేరు, అసలు అది చాలా అనీజీగా ఉంటుంది. ముఖం అంతా నొప్పి వచ్చేసినట్టు, తలంతా నొప్పి వచ్చేసినట్టు అది భరించే వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. సో అంత పెయిన్ వచ్చేస్తుంది కాబట్టి ఎమర్జెన్సీగా ఖచ్చితంగా విజిట్ అవ్వాలనుకుంటారు. బట్ నైట్ టైమ్స్ అయితే అవ్వదు కాబట్టి, అంటే మరీ నైట్ అయితే అవ్వదు కాబట్టి ఆ టైంకి ఒక పెయిన్ కిల్లరో ఏదో వేసుకొని చేసేసుకుంటే నెక్స్ట్ డే మన క్లినిక్కి వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఫస్ట్ విజిట్లో మనం నరం కట్ చేసి తీసేస్తే ఆ నరం వల్లే వాళ్ళకి పెయిన్ ఎక్కువ వస్తుంది. నరం కట్ చేసి తీసేసామంటే పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది, నెక్స్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
1: రైట్. డాక్టర్ గారు, చివరిగా మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, దంతాల సంరక్షణ విషయంలో తీసుకుంటే మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ?
0: ఎస్ సార్, ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ మొదలయ్యేది క్లీనింగ్, హైజీన్. ఏ తిన్నా ఏం తీసుకున్నా ప్రాపర్గా గార్గుల్ చేయడం, లేదంటే ఇంట్లో ఉన్న సాల్ట్ వాటర్తో గార్గుల్ చేయడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. బ్రషింగ్ వచ్చేసరికి మనం ఇష్టం వచ్చినట్టు బ్రష్ చేయకుండా ఓ పీ సైజ్, అంటే గ్రీన్ పీ పచ్చి బఠానీ సైజ్ టూత్పేస్ట్ తీసుకొని టూత్పేస్ట్ని బ్రష్ లోపలికి ప్రెస్ చేయాలి. అందరూ ఏం చేస్తారంటే పైనే పెట్టేసుకొని బ్రష్ చేస్తారు, దానివల్ల ఒకవైపే టూత్పేస్ట్ అంతా ఉండిపోతుంది. బట్ మనం టూత్పేస్ట్ని లోపలికి ప్రెస్ చేస్తే బ్రషింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం టూత్పేస్ట్ రిలీజ్ అయ్యి ఈజీగా సింపుల్గా ఒక 45 degrees యాంగిల్లో పెట్టి డస్ట్ని ఎలా క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. బ్రషింగ్ ట్వైస్ డైలీ అంటారు కదా, మీరు మార్నింగ్ చేయకపోయినా పర్వాలేదు, నైట్ కంపల్సరీగా చేయాలి. నైట్ తిన్నవన్నీ నైట్ ఉంటాయి, అవి ఇరుక్కొని ఉండడం వల్లనే ఎక్కువ క్యావిటీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. నైట్ ప్రాపర్గా బ్రష్ చేసేసి పళ్ళ మధ్యలో ఏమున్నా ఏదున్నా అంతా క్లీన్ చేసేసుకుంటే మనకు ఉదయానికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈ రకంగా మనం బ్రషింగ్ నుంచే స్టార్ట్ చేయాలి, దానివల్ల మనం పళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, చాలా విషయాలపై మా శ్రోతలకు అవగాహన కల్పించారు.
2: ఇది ఇవంటి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం మేడం.
0: నమస్కారం.
3: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ జె నిఖిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆచారాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
4: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
2: అమ్మా? టైం పదయింది.
1: హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
4: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
2: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
4: అవునా?
2: ప్రతిరోజు ఉదయం 10:00 to 10:30 0861-233-33-100 లేదా 102కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 to 11:00 7901084415కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
4: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.

0: అభిరుచికి స్వాగతం.
1: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:07 వస్తుంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. వేట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల్ ఆల్పించిన గీతం.

మీరింతవరకు వేట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికాసేపట్లో తెలుగు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా COVID-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారతోత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలోనే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకొచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని బోధశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది.

0: వరిలో గింజరాలుట తీసుకోవాల్సిన మెలకువల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెరోనిక గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు.
1: వరిలో గింజరాలడం అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైన సమస్య. రైతులు మరి ఈ విషయంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి అనే అంశంపైన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం మార్టేరు శాస్త్రవేత్త నల్లమోత్ వెరోనిక గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు పంట శరీర ధర్మశాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా ఉంటున్నారు. నమస్కారం అండి.
2: అందరికీ నమస్కారం.
1: వరిలో గింజరాలిక అనేటటువంటిది ఒక ప్రధానమైన సమస్య, చాలామంది రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే మన భారతదేశంలో వరి ప్రధానమైనటువంటి దేశం, ఎంతోమంది కొన్ని మిలియన్ హెక్టేర్స్లో దీన్ని మనకి పండిస్తుంటారు కదా, కాబట్టి వరి పంట ప్రాముఖ్యత గురించి ముందుగా తెలియజేస్తారా?
2: అవునండి, మన ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా వరి ప్రధాన ఆహార పంట. ప్రపంచంలో సుమారు 160 మిలియన్ హెక్టార్లో వరిని సాగు చేయబడుతూ 700 మిలియన్ టన్లు ఉత్పత్తి చేయబడుచున్నది. మన భారతదేశంలో వరి చాలా ముఖ్యమైన పంట. మన రైతు సోదరులు సుమారు 44 మిలియన్ హెక్టార్లలో సాగు చేసి 118 మిలియన్ టన్లు దిగుబడి సాధిస్తున్నారు. అలాగే భారతదేశానికి ఆహార భాండాగారమైన మన రాష్ట్రంలో 4 మిలియన్ హెక్టార్లో సాగు చేయబడి 12 మిలియన్ టన్లు ఉత్పత్తి వస్తుంది. హరిత విప్లవం ద్వారా పంటలలో దిగుబడి గణనీయంగా పెరగడం జరిగింది. కానీ సాగు విస్తీర్ణం బాగా తగ్గుతున్న ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న పంట పొలాలు అధిక దిగుబడి సాధించాలి. ముఖ్యంగా ఈ వరి పంటల జీవితకాలంలో చాలా చీడపీడలను అలాగే ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులని తట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన మన వాతావరణంలో విపరీతమైన మార్పులు రావటం జరుగుతుంది. కావున ప్రతికూల వాతావరణ పరిస్థితులైన ముంపు, చౌడు, వేడి, తర్వాత నీటి ఎద్దడి, ఇటువంటి వాటిల్ని తట్టుకునే రకాల్ని మనం రూపొందించాలి. అయితే ఇటువంటి సమస్యలతో పాటు వరిలో అధిక గింజరాలిక వంటి ఫిజియలాజికల్ సమస్యలను కూడా అధిగమిస్తే మనం అధిక దిగుబడి మరియు నికర లాభం పొందవచ్చు.
1: మరి ఇక్కడ ఈ విత్తనం ఎంపిక అతి ప్రధానమైనదిగా మనం తీసుకుంటాం. రైతులు ఆ విత్తనాల ఎంపిక వాళ్ళకి తెలియదు, ఏది దొరికితే తీసుకుంటుంటారు. మరి ఆ విత్తన ప్రాముఖ్యత గురించి చెప్తారా?
2: అవునండి, మన వ్యవసాయంలో విత్తన అనేది చాలా కీలక పాత్ర. అందుకే పెద్దలు కూడా విత్తు కొద్ది పంట అని అంటారు. విత్తనం ఎటువంటి చీడపీడలు లేకుండా నాణ్యంగా ఉండి సరైన తేమ శాతంగా ఉంటే అవి చక్కగా మొలిచి ఆరోగ్యవంతమైన పైరును ఇస్తుంది. మంచి నాణ్యమైన విత్తనం వాడి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినచో దాదాపు మనకి 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చు.
1: మరి అంటే గింజలు రాలటం అంటే ఏంటండి? ఎప్పుడు రాలుతుంది గింజ?
2: వరి పంటలో ఇవి గింజలు పక్వానికి వచ్చిన తర్వాత, అంటే మనము సైంటిఫిక్ గా దాన్ని ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అని అంటాము, లేదా గింజ తయారీ అని అంటాము. ఈ దశలో ఈ గింజలు తల్లి వెన్ను నుండి

0: వేరు పడతాయి. ఈ వేరు పడడానికి మనం గింజరాలిక అని అంటారు. ఈ ఫిజియలాజికల్ మెచ్యూరిటీ మనకి ఎప్పుడైతే మన ఒక వెన్నులో తీసుకో మనకి 80 నుంచి 85% వరకు గింజలు ఎప్పుడైతే తయారయ్యి మనకి అది పసుపు పచ్చగా మారుతుంది, రంగు మారుతుంది, ఆ దశని మనం ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటాము.
1: అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే రంగు మారడం ద్వారా వాళ్ళకి అర్థమైపోతుందా ఇది కాస్త ముదిరింది గింజ అని తెలుసుకోవచ్చా? ఎప్పుడు ఏ దశలో రాలుతుంది ముఖ్యంగా?
0: ఎక్కువగా ఇది వరి రకాలని బట్టి ఉంటదండి. కొన్ని రకాల్లో మనకి ఫిజియలాజికల్ మెచ్యూరిటీ నుంచి మనం ఆలస్యం చేస్తే గింజరాలిక అనేది ఎక్కువ అవుతా ఉంటది. కొన్ని రకాల్లో మాత్రం ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటే ఆ స్టేజ్ లో గింజ తయారీ ఆ స్టేజ్ లో మనకి గింజరాలిక అనేది ఎక్కువ ఉంటది. అయితే ఫిజియలాజికల్ మెచ్యూరిటీ ఈ దశ చాలా రకాలకి కోతకు ఈ దశ సరైనది.
1: మరి అసలు ఎందుకు మొదలవుతుందండి గింజరాలటం అనేటటువంటిది? అది ఏదైనా సమస్యనా లేకపోతే సహజంగానే జరుగుతుందా లేదా దానికి వనరులు బలం చాలా కాలం జరుగుతుందా?
0: అయితే ప్రతి జీవికి ప్రత్యుత్పత్తి ఎలా చేయాలో సహజంగానే ఆలోచిస్తుంది. అలాగే వివిధ పంటలు వృక్షాలు కూడా తమ విత్తనాలని విసర్జించడం ద్వారా ప్రత్యుత్పత్తి జరగాలని అనుకుంటాయి. ఈ ప్రక్రియ అనేది చెట్లకు వృక్షాలకు మేలు చేసేదే, కానీ మన జీవన ఆధారమైన ఆహార పంటలకి మాత్రం ఇది అసలు మేలు చేయని ప్రక్రియ. ఎందుకంటే గింజరాలిక గనక అధికంగా ఉంటే మన రైతు నష్టపోతారు, మనకి దిగుబడి అనేది తగ్గుతుంది.
1: అంటే మీరు గింజరాలటం మామూలుగా మేలు చేసేదే అన్నారు, అది వరిలో గింజరాలటం మేలు చేయదు అంటున్నారు, కొంచెం వివరిస్తారా?
0: అవునండి, ఎందుకంటే వరిలో గింజరాలటం గనక జరుగుతే మనకి దిగుబడి అనేది తగ్గుతుంది. చాలా దగ్గర మనకి ఆ ఈల్డ్ అనేది ఆ దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ గింజరాలికకి మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
1: దీనికి ముఖ్య కారణాలు ఏమంటారు? ఈ గింజరాలటానికి అదేమైనా సమస్య, జన్యుపరమైన సమస్యనా లేకపోతే ఇందాకలు అడిగినట్టుగా బలం తక్కువ అట్లా అవుతుంది?
0: అవునండి, అయితే ఈ వివిధ పంటల్లో గింజరాలిక అనేది జన్యుపరమైన లక్షణమే, కానీ వాతావరణం పరిస్థితులు ప్రభావం కూడా గింజరాలికపై చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం, గింజల్లో తేమ శాతం ముఖ్యమైనవి. ఉదాహరణకు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మన గింజరాలిక అనేది పెరుగుతుంది.
1: అంటే మరి మనది దక్షిణ ప్రాంతము, ఇక్కడ పూర్తిగా ఎక్కువగా మనకి వేడి చాలా ఎక్కువగా ఉండే ప్రాంతమే కదా, మరి ఉష్ణోగ్రతను మనం తగ్గించుకుని దానికి అనుగుణంగా చేయలేము, కానీ మరి దానికి అనుగుణంగా ఇది కొంత మారాలి కదా?
0: అవునండి, అందుకే మనం కోత అనేది చాలా ముఖ్యం. ఆ కోత అనేది మనము గింజరాలిక ఎక్కువ అవ్వక ముందు మనం కోత కోసేయాలి.
1: అంటే ఆ గింజ పూర్తిగా రాలయ్యే లోపలే మీరు కోత కోసేయాలంటారు? అంటే దానికి సీజన్స్ ఏమైనా ఉంటాయా ప్రత్యేకంగా, ఈ సీజన్ ప్రకారం ఇలాగానే ఏమైనా పెట్టుకుంటారా?
0: అయితే గింజరాలిక సమస్య అండి సార్వా కన్నా దాల్వాలో ఎక్కువ ఉంటది.
1: ఈ గింజరాలటం అనేటటువంటిది అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క రకంగా గింజరాలటం అనేటటువంటిది ఏమైనా ఉంటుందా?
0: అవునండి, మన వరి రకాల్లో గింజరాలిక శాతాన్ని బట్టి 3 రకాలుగా విభజిస్తారు. మొదటిది తక్కువ గింజరాలిక రకాలు. 5% కన్నా మనకి తక్కువ గింజరాలిక గనక ఉంటే అటువంటి రకాలని మనం తక్కువ గింజరాలిక రకాలు అంటాము. రెండోది మధ్యస్థ గింజరాలిక రకాలు. ఒక రకాల్లో ఒకవేళ మన రకాల్లో 5 నుంచి 10% వరకు గింజరాలిక గనక ఉంటే వాటిని మనం మధ్యస్థ గింజరాలిక రకాలు అంటాము. అలానే మూడోది ఎక్కువ గింజరాలిక రకాలు. 10% కన్నా ఎక్కువగా గింజరాలిక గనక ఉంటే వాటిని మనం ఎక్కువ గింజరాలిక రకాలు అంటాము. అయితే మనం వరిలో ఒక రకాన్ని విడుదలకు ముందే దానిలో ఎంత గింజరాలిక ఉందో ఖచ్చితంగా మనం లెక్కించి ఒకవేళ ఎక్కువ గింజరాలిక గనక ఉంటే అటువంటి రకాల్ని విడుదల చెయ్యరు.
1: అలాగని మరి అట్లా చేయటానికి వాళ్ళకి ఏమైనా అంటే ఇవన్నీ శాస్త్రవేత్తలకు తెలుస్తాయా, తెలిసి వాళ్ళు పరిశోధనలు చేసి చెప్తారా రైతులకి?
0: అవునండి, వెరైటీలు టెస్టింగ్ స్టేజెస్ ఉంటాయండి, ఆ స్టేజెస్ లోనే మేము ఈ ట్రయల్స్ లో గింజరాలిక అనేది టెస్ట్ చేస్తాము, అది పరీక్షిస్తాము. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఫలానా వెరైటీని మేము ఆపుతాము, విడుదల చెయ్యము, రైతులకి ఇవ్వము. ఎందుకంటే చివరికి అది వెళ్లాల్సింది రైతు పొలంలోకే. ఒకవేళ గింజరాలిక గనక ఎక్కువ ఉంటే రైతు ఖచ్చితంగా నష్టపోతారు, అందుకే ముందుగానే మేము ఆపుతాము. తక్కువ ఉండే రకా గింజరాలిక ఉండే రకాలని మేము విడుదల చేస్తాము.
1: ఇప్పుడు మరి ఈ మొక్కల్లో వరి మొక్కల్లో కూడా ఈ గింజరాలిక ముఖ్యమైన అంతర్గత కారణాలు ఏంటండి?
0: వరిలో గింజ తయారీ పూర్తవుతున్న దశలో గింజ తొడిమ లోపల అబ్సిషన్ అను ఒక పొర ఏర్పడుతుంది. ఈ పొర అనేక రకాలమైన హార్మోన్లు మరి ఎంజైమ్లు వలన ఏర్పడుతుంది. ఈ పొర వలనే గింజ తొడిమ నుండి వేరుపడుతుంది.
1: మరి గింజరాలిక దాన్ని లెక్క వేయటం ఎట్లాగా ఎలా చేస్తారు? రైతులకైతే సాధారణ రైతులకు ఇవన్నీ ఇలా అర్థం కావు కదా, శాస్త్రవేత్తలు ఎలా చేసి వాళ్ళకి ఎలా చెప్తారు?
0: మేము ప్రయోగశాలలో గింజరాలిక లెక్కించుటకు ఈ విధంగా చేస్తామండి. అయితే ఒక మొక్కలోని వెన్నుల్ని వేరు చేసి వాటిల్ని 3-4 అడుగుల ఎత్తులో నుండి పడేవేయాలి. ఆ వెన్నుల్లో నుండి రాలిన గింజల్ని లెక్కించి దాన్ని పర్సెంట్ రూపంలో మార్చి మనకు గింజరాలిక శాతం అనేది వస్తుంది. అలాగే ఈ మధ్యన డిజిటల్ ఫోర్స్ గేజ్ అను పరికరం ద్వారా గింజను తొడిమ నుండి వేరు చేయుటకు ఎంత శక్తి అయితే అవసరమో దాన్ని లెక్కించి దాన్ని ఆధారంగా రకాలను విభజిస్తారు.
1: గింజరాలటం వల్ల వరిలో దాని ప్రభావం ఎలా ఉంటుంది?
0: మన వరి పంటల్లో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో గింజరాలిక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అధిక నష్టం కలుగుతుందండి. ఈ సమస్య సార్వా కంటే మనకు దాల్వాలో అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు గింజరాలిక వలన మనకి 10-15% వరకు దిగుబడి తగ్గుతుంది. ఎక్కువ సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి దాల్వాలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
1: అలాగే ఇప్పుడు అధిక ఉష్ణోగ్రత, గాల్లో తేమ శాతం, సూర్యరశ్మి వీటితో పాటు ఇంకా ఏమైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయా గింజరాలిపోవటానికి?
0: సాధారణంగా వరిలో గింజ తయారీ అయిన వెంటనే కోత కొయ్యాలి. అలా కాకుండా మనం గనక ఆలస్యం చేసామనుకోండి, అది ఆలస్యమైన కొద్దీ మనకి గింజరాలిక అనేది ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి 12-14% గింజరాలిక ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని రకాల్లో గింజ తయారీ నుండి ఆలస్యమైన కొద్దీ గింజరాలిక తగ్గుతుంది. అటువంటి రకాల్లో మనం కోత ఆలస్యంగా చేయాలి.
1: మరి దీనివల్ల చాలా నష్టపోతారు కదా రైతులు?
0: అవునండి.
1: ఏ ఏ రకాల్లో గింజరాలిక ఎక్కువగా ఉంటుంది, ఆయా రకాలను ఎలా వీళ్ళు ఎంపిక చేసుకోకుండా మంచి రకాలను ఎలా ఎంపిక చేసుకోవాలో చెప్పండి.
0: అయితే గింజరాలిక ఎక్కువగా ఉంటే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. దానివల్ల ఖచ్చితంగా రైతులకి నికర లాభం తగ్గుతుంది. అయితే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే మనకి గింజరాలిక రకాలను మనము తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం తక్కువ గింజ రకాలని వేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని వరిలో గింజరాలికను బట్టి రకాలను విభజిస్తారు, దాని గురించి కొన్ని చెప్తాను. వరి రకాలైన విజేత, MTU 1001, ఇందిర, MTU 1061, అమర, MTU 1064, చంద్ర, MTU 1153, తరంగిణి, MTU 1156, ఇటువంటి రకాల్లో మనకి గింజరాలిక అనేది తక్కువగా ఉంటుంది. ఇవి మనం దాల్వాలో వేసుకోవచ్చు. అలాగే స్వర్ణ, MTU 7029, సాంబా మషూరి, BPT 5204 లాంటి రకాల్లో గింజరాలిక కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. కానీ కాటన్ ద్వారా సన్నాలు, అది MTU 1010 వంటి రకాల్లో గింజరాలిక అనేది ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఈ గింజరాలిక ఇలా ఎక్కువగా ఉంటే అప్పుడు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గింజరాలిక ఎక్కువగా ఉన్న రకాల్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను MTU 1010, కాటన్ ద్వారా సన్నాలు, అటువంటి రకాలు గనక వేసుకుంటే మనం యంత్రాలతో కొయ్యట చాలా మంచిది. మనకు తెలిసిందే కంబైన్ హార్వెస్టర్, వాటిల్ని ప్రిఫర్ చేసుకోవాలి. మనం చేతి కోతల కన్నా యంత్రాలతో కొయ్యటం మంచిది. చేతి కోతలో ఏమవుతుందంటే గింజరాలిక అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన చేతులతో అది పడిపోతూ ఉంటాయి చేన్లో. తర్వాత గింజరాలిక తక్కువగా ఉన్న రకాల్ని ఎంతవరకు కుదిరితే అటువంటి రకాల్ని మనము సాగు చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు శ్రీధృతి, MTU 1121, చంద్ర, MTU 1153, తరంగిణి, MTU 1156, ఇందిర, MTU 1061, అమర, 1064, ఇటువంటి రకాల్ని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత చలి మంచు ఎక్కువగా ఉన్నప్పుడు కోతకొస్తే గింజరాలిక పెరగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి రోజుల్లో ఉదయం కాకుండా కొంచెం 11 గంటల తర్వాత మనము కోత కొయ్యాలి. ఎప్పుడైతే ఎండ ఉంటుందో కొంచెం ఆ టైంలో మనము చూసుకొని కోత అనేది మొదలు పెట్టాలి. అయితే ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గింజరాలిక తక్కువగా ఉండి రైతులకు అధిక దిగుబడి మరియు అధిక నికర లాభం వస్తుంది.
1: ఇంకా మేలైన యాజమాన్య పద్ధతులు ఏమైనా పాటిస్తే కూడా ఈ గింజరాలిక సమస్య తగ్గుతుందా అండి?
0: మేలైన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలండి, ఇది ముఖ్యమైనది. కానీ చాలా వరకు గింజరాలిక అనేది జన్యుపరమైన లక్షణమే. కానీ ఈ ఈ పద్ధతులు కూడా పాటిస్తే మంచిదే. గింజరాలిక తక్కువగా ఉన్న రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. ఇందాక నేను కొన్ని రకాలు చెప్పాను, అటువంటి తక్కువ గింజరాలిక రకాలను వేసుకుంటే మంచిది. ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటే గింజ తయారీ దశ దాటిన తర్వాత ఎక్కువ సమయం గనక మనం అలా ఉంచితే చేను పైనే గింజరాలిక పెరగటానికి ఖచ్చితంగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అలాగే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తగిన సమయంలో కోత కొయ్యాలి. వరి కోతకు కనీసం ఒక వారం ముందైనా చేను అంటే అది నేల తడి ఆరగట్టుట మరియు చేనుపై మంచు కూడా పూర్తిగా ఆరనిస్తే వరి కోత సమయంలో గింజరాలుక అనేది కొంతవరకు అరికట్టవచ్చు. అయితే ఈ విధంగా గనక రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే గింజరాలిక వలన కలిగే నష్టాలను నివారించి అధిక దిగుబడి అధిక నికర లాభం పొందగలరు.
1: మరి రైతులు విత్తనాలని ఎలాగా నిల్వ చేసుకోవాలి? ఇప్పుడు నిల్వ చేసే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈ విత్తనం రావడం అనేటటువంటిది ఏమైనా తగ్గుతుందా? దానికి ఏమైనా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయా?
0: అయితే మనం ముఖ్యంగా విత్తనాన్ని బాగా ఆరబెట్టాలి. అది ఎండలో ఆరబెడితే ఇంకా మంచిది. విత్తనాల్లో ఉండే తేమ శాతం 12-14 వరకు పడిపోవాలి. అంతవరకు మనం గనక తీసుకొని వస్తే అటువంటి దానిలో మొలక శాతం అనేది పడిపోకుండా ఉంటుంది. తేమ శాతం అధికంగా ఉంటే మొలక శాతం బాగా తగ్గుతుంది. గాల్లో తేమ అధికంగా ఉన్న ప్రదేశాల్లో విత్తనాన్ని నిల్వ చేయరాదు. విత్తనాన్ని నిల్వ చేసేటప్పుడు వచ్చే పురుగులు గువ్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మరి ఈ గింజరాలటమే కాకుండా వరి పంటల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటాయా?
0: అవునండి, గింజరాలిక కాకుండా మరొక ముఖ్యమైన సమస్య, అది కూడా ఎక్కువగా మనకి తీరా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే సమస్య, నిద్రావస్థ. నిద్రావస్థ అనగా వరి విత్తనములో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, అనుకూల పరిస్థితులు అంటే మొలక రాకుండా ఉంటే ఆ స్థితిని నిద్రావస్థ అంటారు.
1: అంటే ఎన్నాళ్ళైనా కూడా విత్తనాలు మొలకెత్తవు, సుప్తావస్థ లేదా నిద్రావస్థ, అవి మొలకెత్తవు?
0: మొలకెత్తవు. అది రకాన్ని బట్టి ఉంటాయండి. కొన్ని రకాల్లో 2 వారాలు, 3 వారాలు, అలా 7 వారాల వరకు ఉండే రకాలు ఉంటాయండి. వరిలో నిద్రావస్థ జన్యుపరమైన అంశం అయినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు ప్రభావం అధికంగా ఉంటుంది. కోస్తా జిల్లాలో రైతులకి వరి పంటలో 2-3 వారాలు నిద్రావస్థ కలిగిన రకాలను సాగు చేయాలి. ఎందుకంటే సార్వకాలంలో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎక్కువగా తుఫాన్లు వస్తాయి. అది మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి తుఫాన్లు కానీ ఇవి వస్తాయి. ఒకవేళ మనం వేసిన రకాల్లో నిద్రావస్థ గనక లేకపోతే అవి చేనుపై మొలకెత్తుతాయి. దానివల్ల అధిక నష్టం కలుగు చేస్తాయి. ఒక్కొక్కసారి ఈ నష్టం 70-80% వరకు ఉంటుంది. కావున సార్వకాలానికి రకాలను విడుదలకు ముందే నిద్రావస్థ గురించి పరీక్షలు జరిపి 2-3 వారాలు నిద్రావస్థ ఉంటేనే విడుదలకు అంగీకారంగా తెలపడం జరుగుతుంది. ఈ సమస్య సార్వాలో అధికంగా దాల్వాలో తక్కువగా ఉంటుంది. కానీ మనకు ఒక్కొక్కసారి దాల్వాలో ఏప్రిల్ మే నెలలో మనకి వానలు కురుస్తాయి, అప్పుడు ఇటువంటి సమస్య రావచ్చు. అందుకే ఎప్పటికైనా మనకి వరిలో 2-3 వారాలు నిద్రావస్థ ఉంటే అటువంటి రకాలని వేసుకుంటే మంచిది.
1: అంటే పంట తడిసిపోతే, అందుకని చాలా మంది రైతులు చాలా బాధపడుతుంటారు, అకాల వర్షాలు వచ్చేయండి పంట మొలకలు వచ్చేస్తుందండి విత్తనం మొలకెత్తిపోతుంది చేనులోనే అని చెప్తుంటారు, ఇదేనా సమస్య?
0: ఇది నిద్రావస్థ లేకపోవటం వల్ల అండి ఇది వచ్చేది. అందుకే మనం నిద్రావస్థ ఉండే రకాల్ని తీసుకుని వేసుకోవాలి. నిద్రావస్థ గనక లేకపోతే చేనుపైనే మొలకెత్తుతాయి, అది రైతుకు చాలా నష్టం.
1: నిద్రావస్థ ఉండటం అంటే వెంటనే మొలకెత్తకూడదు?
0: అవునండి,
1: కనీసం 2-3 వారాల పాటు అది మొలకెత్తకుండా ఉండాలి.
0: అవునండి,
1: అలాంటి రకాన్ని మనం ఎంచుకోవాలి, తయారు చేసుకోవాలి.
0: అవును,
1: లేదా అలా తయారు చేసుకోవడానికి కూడా ముందర విత్తనాలని విత్తేటప్పుడే దానికి ఏమైనా ట్రీట్మెంట్ అలాంటివి ఏమైనా చేస్తే కూడా సుప్తావస్థ కానీ నిద్రావస్థ పెరిగే అవకాశం ఉంటుందా?
0: అవునండి, ఇప్పుడు రైతులకి దాల్వాకు కావాల్సిన విత్తనాన్ని సార్వాలోనే, అలాగే సార్వాకు కావాల్సిన విత్తనాల్ని దాల్వాలోనే తయారు చేసుకుంటారు. ముఖ్యంగా దాల్వాకు కావాల్సిన విత్తనాన్ని సార్వాలో తయారీ చేసినప్పుడు నారు

0: మడి వేయటానికి మనకి 2 నుంచి 3 వారాలు సమయం ఉండదు. అప్పుడు మనకు నిద్రావస్థ కలిగిన రకాలు మొలకెత్తవు. ఈ విధంగా రైతులు నష్టపోతారు. దాన్ని నివారించుటకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వరిలో 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ కలిగిన రకాలకి ఒక ట్రీట్మెంట్ అనేది, అది నత్రిక ఆమ్లం ట్రీట్మెంట్ అంటారండి. ఏ వరి రకాల్లో అయితే 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ ఉంటాయో వాటికి 6.3 గాఢ నత్రిక ఆమ్లంలో 1 లీటర్ నీటిలో కలిపి దాన్ని మనం గింజల్ని 12 నుంచి 18 గంటలు గనక నానబెట్టి విత్తుకుంటే నిద్రావస్థ తొలగి మొలక బాగా వస్తుంది. అదే వరిలో 3 నుంచి 4 వారాలు నిద్రావస్థ ఉంటే, 3 నుంచి 4 వారాలే కాదు, ఇవి 6-7 వారాలు అలా ఉండే రకాలు కూడా ఉన్నాయి. మనకి MT1001 విజేత, దానిలో 6 నుంచి 7 వారాలు నిద్రావస్థ ఉంటుంది. అటువంటి రకాలని గనక వేసుకునేటట్టయితే 1 లీటర్ నీటికి 10 ml గాఢ నత్రిక్ ఆమ్లం కలిపిన ద్రావణంలో 12 నుంచి 18 గంటలు నానబెట్టి విత్తుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతం సాధించి ఆరోగ్యవంతమైన నారును మరియు పైరును సాధించవచ్చు.
1: అంటే మీరు చెప్పేదాని ప్రకారం మనం నిద్రావస్థని విత్తనాలు తొందరగా మొలకెత్తే విధంగా తయారు చేసుకోవచ్చు, లేదా విత్తనాలు ఎక్కువ రోజులు మొలకెత్తకుండా ఉండేటట్లుగా కూడా చేసుకోవచ్చు అంటారా?
0: అంతేనండి. ఒకవేళ మనం తొలగించాలనుకుంటే ఈ నైట్రిక్ యాసిడ్ ట్రీట్మెంట్ అంటారు, అంటే నైట్రిక్ ఆమ్లంని వాడుకోవచ్చు. లేకపోతే 2 నుంచి 3 వారాల నిద్రావస్థ ఉంటే ఒకవేళ కోతకు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, లేకపోతే నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అంటే మొలకెత్తకుండా ఉంటాయి.
1: కనీసం 2-3 వారాల పాటు అంటే వాటర్ లాగింగ్ లేకుండా ఉంటాయి, నీళ్లు నిలబడకుండా ఉంటే చేలో మొలకెత్తకుండా ఉంటాయి.
0: ఉంటాయి, అవునండి.
1: ఈ రకంగా చర్యలు తీసుకున్నట్టయితే వరిలో ఈ గింజ రాలటం అనేటటువంటిది, ఈ సమస్య నుంచి మనము బయటపడవచ్చు. రైతులు ముఖ్యంగా అంటే ఈ పరిజ్ఞానం రైతులకు ఎప్పుడైతే ఉంటుందో వారు ఆ రాబోయేటటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు. అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పి పంట దిగుబడి బాగా వచ్చిందని చెప్పి మనం పక్క రైతుని ఎవరినైనా కనుకునేలా వేసేసినప్పుడు, ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితులు కానీ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు రైతుకి పెను సమస్యగా తయారవుతాయి. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి ఈ సూచనల్ని పాటించి రైతులు వరి గాని విత్తుకుంటే చక్కటి దిగుబడి ఉంటుందని చెప్పి మనం ఆశించవచ్చు. నల్లమూతి వీరోనిక గారు ధన్యవాదాలండి. నమస్కారం.
2: నమస్కారం. వరిలో గింజరాలుట తీసుకోవాల్సిన మెలకువల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ M. వీరోనిక గారితో పరిచయ కార్యక్రమం.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45. చిత్రసీమ సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు.

భారతీయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరంలో తలపించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో వచ్చేవారుగా వింటారు దేవిపుత్రుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుజాత తలపించిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిగితాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 8:40 సెకండ్లైంది. హలో అభిరుచి.

ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా బుచ్చడిపాలెం నుంచి తుమ్మల జిల్లా గోపినాథ్ యశ్వంత్ కోరుతున్నారు ఎస్ఆర్ కళ్యాణ మండపం చెత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించని అంటూ. మరి విందామా?

కార్యక్రమంలో తర్వాత మెసేజ్ చూద్దాం. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరంతా కోరుతున్నారు జస్టిస్ చౌదరి చెత్త నుంచి పాటను వినిపించండి అంటూ. అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయభావం వల్ల వారు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఓసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. రచ్చ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. అలానే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు పట్టుపాక నుంచి భవాని, వెంకట్, మిథున్, మహదేవ్ వీరంతా కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటను వినిపించని అంటూ. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్ వీరు కోరుతున్నారు కుబుసం చిత్త నుంచి పాటను వినిపించని అంటూ. హిట్లర్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు మూసాపేట మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా. అలానే మరో మెసేజ్ వచ్చింది ఎం మురహరి, యశోద, జానకి రాజు వీరంతా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్ చేశారు భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించినట్టు కోరుతున్నారు. అలానే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్ కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయగలరు అంటూ. ఇక నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య ఇవాళ కోరుతున్నారు డాడీ చిత్త నుంచి మా కోసం ఒక పాటని వినిపించని అంటూ. మా మిత్రులందరి కోసం ఈ పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. తర్వాత వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నువ్వు నాకు నచ్చే చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. ఓకే మరో మెసేజ్ వచ్చింది తోటరాముడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. ఓకే మరో మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి అంటే గోవిందుడు అందరవాడల చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. ఓకే మరో మెసేజ్ కూడా వచ్చింది వీరు జీవిత నౌక చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాష్, రమేష్, లక్ష్మి, నాగటి పండు, అలానే అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియ, అలానే వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటను వినిపించాలంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి ఖైదీ నెంబర్ 786 చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, అభేద ఆయుష. తర్వాత మెసేజ్ నెల్లూరు జిల్లా పదలకూర మండలం తాటిపత్తి గ్రామం నుంచి సుమనాథం, జనార్దన, వనజమ్మ, వెంకటభవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య కౌశిక్, కళ్యాణ్ వారి తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం భక్త తుకారం చిత్త నుంచి పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. ఇక బుచ్చేటిపల్లి నుంచి తబలా మస్తాన్ బషాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు చెల్లెలి కాపురం చిత్త నుంచి పాట కావాలంటూ. అలానే ఖైదీ చిత్త నుంచి పాటను కోరుతున్నారు కోనసీమ జిల్లా మోమిడి కుదురు మండలం మోరిపల్లి నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ, అలానే వారి కుటుంబ సభ్యులంతా. ఇక చివరిగా మరో మెసేజ్ వచ్చింది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవిందరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లికి, మోతీబాయ్ వీరంతా కోరుతున్నారు డాన్ చిత్త నుంచి మా కోసం ఒక పాటను వినిపించగలరు అంటూ. అయితే సమయభావంలో వీరు కొన్ని పాటను వినిపించలేకపోతున్నాం. చివరిగా జస్టిస్ చౌదరి చిత్త నుంచి పాటను అంటారు.

మీరు ఇంతవరకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరికసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం చేరలేవింటారు.

0: కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నప్రెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
1: నమస్కారం శివరావు గారు.
0: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
1: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషుల పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు
0: అప్పట్లో.
1: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
0: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేది అంటారు?
1: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
0: అంటే ఒక చిన్న ప్రశ్న
1: చెప్పండి,
0: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేది అంటారు? మీకు తెలిసి?
1: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
0: నాటికలు, సినిమాలు కూడా వింటూ?
1: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
0: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
1: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
0: ఇంకొక ప్రశ్న
1: చెప్పండి,
0: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
1: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్ట్ ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్య ప్రబోధ గీతాలను, రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా

0: ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు, కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపాల్ సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపురం కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు, అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను కథలు కథానికలను వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడ కవితలను వ్యాసాలను ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటినీ ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100 కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్లు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్ళు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సదీ కా భారత్ అవసరం కి భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హి మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేస్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్ పై భారతదేశానికి ఉన్న 0 టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పివి కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సిబిఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్ట్రపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

చిత్ర జగత్. హిందీ పాత చిత్ర గీతాలు వింటారు, ముందుగా వినండి 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట, గీత రచన జావేద్ అక్తర్.

తర్వాత వినండి. బోర్డర్ చిత్రం నుంచి సోను నిగమ్, రూప్ కుమార్ రాథోడ్ ఇంకా బృందం పాడిన పాట. గీత రచన జావేద్ అఖ్తర్.

0: ఇప్పుడు వినండి బాబీ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.
1: बाहर से कोई

0: మీరు ఇంతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఈ ఆకాశవాణి హై ఆజ్ కే సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ్ మే హమ్ ఆప్కో సునవాయేంగే పండిత్ కైవల్య కుమార్ గురవ్ కా గాయన్. పండిత్ కైవల్య కుమార్ గురవ్ సుప్రసిద్ధ సంగీత తజ్ఞ పండిత్ సంగమేశ్వర్ గురవ్ కే సుపుత్ర హై. ఉన్నోనే అప్నే సంగీత్ కి శురువాత్ 15 వర్ష్ కి ఆయు మే మరాఠీ నాట్య సంగీత్ సే కియా. ఇస్కే ఉపరాంత్ ఉన్నోనే ఖయాల్ గాయకీ కే ఔర్ రుఖ్ కియా ఔర్ అప్నే పితా ఏవ్ గురు పండిత్ సంగమేశ్వర్ గురవ్ కే మార్గదర్శన్ తథా వర్షో కి కఠిన్ ఏవ్ నిరంతర సాధనా కే మాధ్యమ్ సే కిరాణా ఘరానే కి పరంపరా కో ఆత్మసాత్ కియా. ఉన్కి సంగీత సాధనా కేవల్ ఏక్ ఘరానే తక్ సీమిత్ నహీ రహి. ఉన్నోనే సంపూర్ణ భారత్ కి యాత్రా కర్ విభిన్న ఘరానో కి శైలి తక్నీక్ ఔర్ భావధారా కా గహన్ అధ్యయన్ కియా తథా ఉసే అప్నే గాయన్ మే సఫలతాపూర్వక్ సమాహిత్ కియా. ఉన్కి ఇసీ విశిష్ట సాధనా కే పరిణామ స్వరూప్ ఉనే 32 వర్ష్ కి ఆయు మే భారత్ సర్కార్ ద్వారా టాప్ గ్రేడ్ కళాకార్ కా సమ్మాన్ ప్రాప్త హువా హై. ఉన్నోనే సివిల్ ఇంజనీరింగ్ మే డిప్లోమా బికామ్ సంగీత్ మే బిఏ తథా కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ సే సంగీత్ మే ఎంఏ స్వర్ణ పదక్ కే సాథ్ ప్రాప్త కియా హై. ఔర్ ఆప్కో కర్ణాటక సర్కార్ కా రాజ్య పురస్కార్ భారత రత్న పండిత్ భీమసేన్ జోషి రాష్ట్రీయ సమ్మాన్ ఐసే కహీ పురస్కారం సే సమ్మానిత్ కియా గయా హై. ఆప్ దేశ్ ఔర్ విదేశ్ మే కహీ ప్రముఖ్ మంచోం పర్ అప్నా కార్యక్రమ్ ప్రస్తుత్ కర్ చుకే హై.
2: This is Akashvani. In tonight's national program of music, we bring you a vocal recital by Pandit Kaivalya Kumar Gurav. Pandit Kaivalya Kumar Gurav is a renowned musician and disciple of Pandit Sangameshwar Gurav. He started his musical journey at the age of 15 with Marathi Natya Sangeet. After that, he turned towards khayal singing and through the guidance of his father and guru, Pandit Sangameshwar Gurav, absorbed the traditions of Kirana Gharana through rigorous practice and dedication. His musical practice was not limited to just one gharana. He travelled across India, deeply studying the styles, techniques and emotional expressions of various gharanas and successfully incorporated them into his singing. As a result of this exceptional dedication, he was honoured with the title of Top Grade Artist by the Government of India at the age of just 32. Pandit Kaivalya Kumar Gurav has performed his music not only across India but also in many countries around the world. He has been awarded an honorary doctorate by Sorbonne University, Paris of France. Dr. Kaivalya Kumar Gurav has been honored with more than 200 awards worldwide.
1: Aaj ke is karyakram mein aapke saath tabla par Pandit Jadesh Hugar और हारमोनियम पर डॉक्टर सुधांशु कुलकर्णी साथ दे रहे हैं. पंडित कैवल्य कुमार गुरु अपने कार्यक्रम का प्रारंभ राग दुर्गा से कर रहे हैं. इसमें 3 रचनाएं प्रस्तुत कर रहे हैं, रूपक ताल रस कानारे द्रुत एक ताल लागी लगन तोरे पिया से, उसके बाद द्रुत 3 ताल चतुर सुगर. आइए सुनते हैं राग दुर्गा.
2: इन टुनाइट्स प्रोग्राम He is accompanied on the tabla by Pandit Jadesh Hugar and on the harmonium by Dr. Sudhamshu Kulkarni. Pandit Kaivalya Kumar Gurav begins his vocal recital with Rag Durga, Rupak Tal, Rasa Kanhare, Drut Ek Tal, Lagi Lagana Tore Piyase, Drut Teen Tal, Chatura Sugara.